శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 305.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 20 రోజు, క్రీశకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 12వ తేదీ, సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 5 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్
1: శరన్నవరాత్రులు అనగానే జగన్మాత వివిధ అవతారాలు, అలంకారాలు, ఆరాధనలు స్ఫురిస్తాయి. ఆ రూపంలో సరస్వతీదేవి అవతారం ఎంతో ప్రాధాన్యత కలది. మానవాళికి వాక్కు ప్రసాదించే వాగ్దేవి ఆవిడ, సమయోచిత జ్ఞానంతో వర్తించే వివేచననిచ్చే తల్లి. మనిషికి మాత్రమే దక్కిన ఈ అపురూప వాక్శక్తికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి. మన వాక్శక్తి ఒక దిశానిర్దేశం చేసే నిర్వహణా బాధ్యతను ఆ తల్లి తీసుకుని మనపై తన కరుణాకటాక్షాలను చూపమని ఆమెను ప్రార్థిస్తాం. ఈ శారదాదేవి జ్ఞాన వాక్శక్తి వివేక కళలకు అధిష్టాన దేవత. ఇందువల్ల సరస్వతి దేవత అవతారానికి ఇంతటి విశిష్టత. వాగ్దేవి అంటే కేవలం మాట్లాడే శక్తిని మాత్రమే ప్రసాదించే దేవత కాదు, జ్ఞానం, కళలు, సాహిత్యం, సంగీతం, సమస్త కళారూపాలు ఈమె రూపాలే. మనిషిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అధర్మపదం నుండి ధర్మపదం వైపు, చెడు నుంచి మంచివైపు నడిపించే జ్ఞానదేవత ఈ సరస్వతీదేవి మాత. సరస్వతి అంటే ప్రవాహం. జ్ఞానాన్ని ఒక స్రవంతితో పోలుస్తారు, దానికి ప్రవహించే గుణం ఉంటుంది కదా. జ్ఞానం ఒక గురువు నుండి శిష్యులకు, వారి నుండి మరికొంతమందికి ఇలా నిరంతరం చేరుతూనే ఉంటుంది. అందుకనే జ్ఞానం అనంత సాగరం. ఈ జ్ఞానస్వరూపిణి శ్వేతవర్ణంలో దర్శనమిస్తుంది. ఈమె ధరించే చీర తెల్లనిది, కూర్చునే ఆసనం తెల్లని పద్మం. తెలుపు వర్ణ నిర్మలత్వానికి, స్వచ్ఛతకు, జ్ఞాన వికాసానికి ప్రతీకలు. శారదాదేవి చేతిలోని పుస్తకం జ్ఞానానికి, వీణ సంగీతానికి చిహ్నాలుగా చూడవచ్చు, జపమాల ఏకాగ్రత చిత్తానికి నిదర్శనం. ఆమె పద్మంపై ఆశీనురాలైన ఉండటానికి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు. బురదలో పుట్టిన పద్మం దాని ఛాయలు, ఆ మరకలు లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనిషి జ్ఞానసంపన్నుడే, ఈ సంసార బంధనాల చింతనలోని మంకిలం తనకు అంటుకోకుండా వాటికి అతీతంగా వెళ్ళగలగాలి. అది నిజమైన జ్ఞానం. ఈ రకమైన జ్ఞానాన్ని ఇవ్వమని ఈ దేవతను వేడుకుంటాం. ప్రతి ఒక్కరూ విద్యాభ్యాస ఆరంభంలో పలికే ప్రార్థన విదితమే కదా, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అలాగే యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, నమస్తస్తై నమస్తస్తై నమస్తస్తై నమో నమః అనే ప్రసిద్ధ మంత్రరూప

0: స్తోత్రం. సమస్త జీవుల్లో వివిధ రూపాల్లో ఉంటూ వ్యక్తమయ్యే దేవీశక్తి సర్వవ్యాపకత్వానికి ప్రతీక. యోచిస్తే సరస్వతి తత్వం అర్థమవుతుంది. ఇక్కడ జ్ఞానం ఒక సరస్వతి విగ్రహానికి మాత్రమే పరిమితం కాదని, సర్వవ్యాపితంగా ఉన్న జ్ఞానాన్ని జిజ్ఞాసతో అన్వేషించడం అని అర్థం చేసుకోవాలి. ఇది అసలమైన జ్ఞానతత్వం. అంటే మాటకు ముందు ఆలోచన, దాని ముందు జ్ఞానం, వివేచన, ఇవన్నీ సమనిష్పత్తిలో కూడినప్పుడే వాక్కు విలువ ఎంతో పెరుగుతుంది. అందుకే మహాత్ముల మాటలు లోకానికి మార్గదర్శకాలు, సత్యప్రబోధకాలు, ప్రామాణికాలు. అందుకే మాటకు సత్యం ప్రాణమని శతకారుడు అన్నాడు. సరస్వతి అలంకారంలో శ్వేతవర్ణానికి ప్రాధాన్యత ఉంది. తెల్లని చీర, తెల్లని పుష్పాలు, తెల్లని పద్మం, ముత్యాల ఆభరణాలు, ఇవన్నీ సరస్వతీదేవి జ్ఞానస్వరూపాన్ని ప్రతిబింబిస్తాయి. శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవి అలంకారాన్ని దర్శించడం అంటే జ్ఞాన సర్వవ్యాపకత్వాన్ని, దాని విశ్వరూపాన్ని గుర్తు చేసుకోవడం, దానిని చేరుకోగల శక్తిని ప్రసాదించమని ఆ చదువుల తల్లి శారదను ప్రార్థించడం అన్నమాట. శుభం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్. అంశం చదువుల తల్లి శారద.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరు ఇంతవరకు దసరా మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ వారి విశేష అలంకారాలు, శ్రీ గాయత్రీదేవి అలంకార గీతాలు విన్నారు. కార్యక్రమం తర్వాత నాట్య కళ

వివిధ పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. చీడపీడల ఉధృతిని ఆర్థికంగా నష్టపరిచే స్థాయి కంటే తగ్గించటానికి సస్యరక్షణ మందులను క్రమబద్ధం చేసి వాటితో పాటు చీడపీడలను అదుపులో పెట్టడానికి మనకి అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన వివిధ ప్రక్రియలను జోడించి ప్రకృతిలోని జీవుల సమతుల్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడే చర్యలని సమగ్ర సస్యరక్షణ అంటారు. ఈ సస్యరక్షణ పద్ధతిలో పురుగుల నివారణ కంటే పంట రక్షణకి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ చర్యల ముఖ్య ఉద్దేశము తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన పైరును పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతిలో పైరుకు ఉపయోగపడే పురుగుల్ని కాపాడి మానవ కోటికి జరుగుతున్న హానిని తగ్గించడం. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల వల్ల అనేక లాభాలున్నాయి. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. బాగా పనిచేసి తక్కువ వ్యయంతో కూడింది. ఈ పద్ధతి వల్ల జీవావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. జీవజంతువుల మీద శేష విష పదార్థాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధిక దిగుబడులను తక్కువ ఖర్చుతో సాధించవచ్చు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులని పొలం తయారు చేయడం మొదలుకొని పంట పూర్తయిన తర్వాత కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మేలైన సేద్య పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే పంట మార్పిడి పద్ధతిని పాటించి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలి. మంచి ఆరోగ్యకరమైన విత్తనాలను సేకరించడం, అలా సేకరించిన విత్తనానికి విధిగా విత్తన శుద్ధిని పాటించి పొలంలో విత్తుకోవాలి. వేసవిలో వీలున్నంత వరకు పొలాన్ని లోతు దుక్కులు చేసుకోవాలి. అలా చేయడం వల్ల భూమి లోపల దాగి ఉన్న పురుగుల కోశస్థ దశలు, అలాగే శిలీంధ్రాలు సూర్యరశ్మికి గురై చనిపోతాయి. ఆ తర్వాత పక్షులు ఏరుకుని తినటం వల్ల కూడా పురుగు సంతతి చాలా వరకు తగ్గుతుంది. పంట భూములను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే గట్లు, పొలం చుట్టూ చీడపీడలకు ఆశ్రయాన్నిచ్చే కలుపు మొక్కల్ని తీసేయాలి. పురుగు ఆశించే సమయాన్ని గుర్తించి తదనుగుణంగా పంట వేసే సమయంలో మార్పులు చేసినట్టయితే కొన్ని చీడపీడల్ని అరికట్టచ్చు. రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమబద్ధం చేసి సాంప్రదాయ సిద్ధమైన పశువుల ఎరువు, వానపాముల ఎరువు, అంతేకాకుండా వేప, ఆముదము, వేరుశనగ, పత్తి వంటి విత్తనాల పిండిని వాడడం వల్ల చీడపీడలను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆకర్షక లేదా ఎర్రపంటల్ని వేసుకుని తర్వాత వాటిని నాశనం చేయడం వల్ల పంటపై పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఉదాహరణకి బంతి, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి మొక్కల్ని పంటల్లో వేసుకోవచ్చు. పంట నాటు పద్ధతిలో మార్పులు చేసి కొన్ని చీడపీడలని నివారించుకోవచ్చు. అంతర పంటల్ని సాగు చేయడం వల్ల చీడపీడల్ని తగ్గించుకోవడమే కాకుండా రెండు రకాల ఫలసాయాల్ని కూడా పొందొచ్చు. అవసరాన్ని బట్టి పైరుకు నీటి తడులు, కావలసినంత పోషక పదార్థాలు అందించడం వల్ల పురుగుల ఉధృతి తగ్గుతుంది. వీలును బట్టి కోతలు పూర్తయిన తర్వాత దుక్కులు చేసుకోవాలి. ముఖ్యంగా పురుగులను, తెగుళ్లను

కట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేసుకోవాలి. ఇక యాంత్రిక పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే, దీపపు ఎర్రలను లేదా మంటలను పొలంలో రాత్రిపూట అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల పురుగుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. విషపు ఎర్రలను వాడి కూడా కొన్ని రకాల పురుగుల్ని అదుపు చేయొచ్చు. విషపు ఎర్రని తయారు చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే, ఎకరానికి 5 కిలోల మెత్తటి తౌడు, 500 గ్రాముల కార్బరిల్ 50% పొడి లేదా 200 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 1 కిలో పొడి బెల్లం అవసరమవుతాయి. మొదటగా పొడి బెల్లంలో 2 నుండి 3 లీటర్ల నీళ్లను కలిపి కొద్దిగా కరిగేలా వేడి చేయాలి. కరిగిన బెల్లం పాకానికి 5 కిలోల తౌడుని బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తౌడు బెల్లం మిశ్రమానికి కార్బరిల్ లేదా మోనోక్రోటోఫాస్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఈ విష గుళికలు తిన్న లార్వాలు 1 నుండి 2 రోజుల్లో చనిపోతాయి. ఫెరమోన్ బుట్టల్ని ఎకరానికి 4 చప్పున ఉపయోగించి పురుగుల యొక్క ఉధృతిని అంచనా వేసి తదనుగుణంగా పురుగుల్ని నివారించుకోవచ్చు. గొంగళి పురుగుల వ్యాప్తిని తగ్గించడానికి చేను చుట్టూ కందకాన్ని తవ్వి అందులో బీహెచ్సి 10% పొడి మందుని చల్లుకోవాలి. టీ ఆకారపు పక్షి స్థావరాలను ఎకరానికి 4 చప్పున అక్కడక్కడ పొలంలో ఉంచాలి. గుడ్ల సముదాయాలను, చిన్న చిన్న పురుగులను, అధికంగా ఉన్న జల్లెడ ఆకుల్ని ఎరేసి నాశనం చేసుకోవాలి. చివరి దశల్లో లద్దె పురుగులు ఎక్కువగా ఉన్నట్టయితే వాటిని మనుషుల చేత ఏరివేయించాలి. పంట పొలాలను శుభ్రంగా, కలుపు మొక్కలు, పూర్వపు పంటల అవశేషాలు లేకుండా ఉంచుకోవాలి. ఆకుముడత పురుగు ఆశించినప్పుడు పంట చేను మీద తాడుగాని ముళ్ల కంపగాని లాగాలి. ఈ సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతి అనేది చాలా ముఖ్యమైనది. పురుగులను పురుగులతోనే నిర్మూలించుకోవచ్చు. ప్రకృతిలో పైరుకు హాని చేసే పురుగులు, మేలు చేసే పురుగులు ఉంటాయి. హాని చేసే పురుగుల్ని తినే పురుగుల్ని గుర్తించి వాటిని ప్రోత్సహించి ప్రయోగశాలల్లో పెంచి పైర్లలో విడుదల చేసి పురుగుల బెడదని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి బదనికల జాతికి చెందిన అక్షింతల పురుగులు, సాలె పురుగులు, గొల్లభామలు, తూనీగలు ఇవన్నీ కూడా మిత్ర పురుగులు. ప్రకృతిలో కొన్ని పురుగులకి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మక్రిములు ఆవరించి రోగాలని కలగజేస్తాయి. ఈ సూక్ష్మక్రిములు పైరుకు కానీ మానవులకు కానీ ఎటువంటి నష్టాన్ని కలగజేయవు. ఈ క్రిములు పురుగు మందుల్ని కూడా తట్టుకుంటాయి. కాబట్టి వీటిని పురుగు మందులతో కలిపి వాడుకోవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలు కొన్ని రకాల పురుగుల్ని అదుపులో ఉంచుకోవడానికి వాటి మీద తినే బదనికల్ని, పరాన్న భొక్కుల్ని క్రిమి సంబంధ కీటకనాశినులతో తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని రైతు సోదరులు ఉపయోగించి సత్ఫలితాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఎన్పీవీ ద్రావణం తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఎన్పీ వైరస్ మాతృ ద్రావణాన్ని పరిశోధనా స్థానాల నుంచి పొందొచ్చు. 250 మిల్లీలీటర్ల ద్రావణంలో ఆముదము ఆకుల్ని గాని, పొద్దుతిరుగుడు లేదా వేరుశనగ ఆకుల్ని గాని ముంచి నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా వైరస్ ద్రావణం పోసిన ఆకుల్ని, కొద్దిగా పెరిగిన 250 లద్దె పురుగులని ప్లాస్టిక్ తొట్టెల్లో పెట్టి 4 నుండి 5 రోజులు తినిపించాలి. ఈ సమయంలో పురుగుల ఉదర భాగం లేత ఆకుపచ్చ రంగు నుండి లేత పసుపు లేదా గులాబీ రంగుగా మారుతుంది. పురుగులు మందకొడిగా మారి వైరస్ వ్యాధి సోకి క్రమంగా చనిపోతాయి. చనిపోయిన పురుగుల్ని చేత్తో తాకినప్పుడు వాటి చర్మం చిట్లి చీము వంటి ద్రవం కారుతుంది. ఇటువంటి 250 లద్దె పురుగుల్ని ఒక గుడ్డలో వేసి రసాన్ని ప్లాస్టిక్ బకెట్లో పిండుకోవాలి. ఈ ద్రావణానికి 250 గ్రాముల గంజిని గాని, వరిపిండిని గాని లేదా 75 గ్రాముల సబ్బు పొడిని గాని కలిపి 2.5 ఎకరాలకి కావలసిన నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో నాప్సాక్ స్ప్రేయర్లతో పిచికారీ చేసుకోవాలి. వరిపైరులో టుంగ్రో వైరస్, పొడతెగులు, అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు నివారణకి మెట్ట భూముల్లో ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. మాగాణి భూముల్లో విత్తన శుద్ధి కోసం సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ని కిలో విత్తనానికి 10 గ్రాముల మందును కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఇవి వాడిన 7 నుండి 15 రోజుల వరకు ఏ విధమైన శిలీంద్రనాశక మందులు వాడకూడదు. అలాగే వృక్ష ఉత్పాదకాలైన వేప, తులసి, వెల్లుల్లి, తూటుకాడ మొదలైన మొక్కల భాగాలతో తయారు చేసిన ద్రావణాలతో కూడా చీడపీడలని నివారించుకోవచ్చు. వేపగింజల ద్రావణం తయారీని గనక మనం చూసినట్టయితే, 5 కిలోల వేపగింజల పొడిని 1 గోనె సంచిలో తీసుకుని
100 లీటర్ల నీళ్లలో

8 గంటలు నానబెట్టాలి. తర్వాత బాగా కలిపి 100 మిల్లీలీటర్ల టీ పాలతో బాగా కలిపి పంట మీద ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0ను పున్నమిఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేయబోతా ఉన్నాం. సరస్మేళాకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నింటినీ మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 22 ఎకరాల 31 సెంట్లు పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
3: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ చూడడానికి రండి, ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
4: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న యనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్బంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

తేలకంటిగూడెం నుంచి తొరగల్ జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జాడిలా విజయవాడ ఉత్సవ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నిన్నో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: न्यायालयेन उक्तं यत् अधिवक्तृणां दायित्वानां निर्वहणे बाधा न कर्तव्या। सर्वोच्चन्यायालयस्य निर्देशानां कथितोल्लङ्घनाय अवमानना कार्याचरणसम्बद्ध याचिकायां न्यायालयेनोक्तं यत् असौ समेषां पक्षाणां मन्तव्यं श्रोष्यति, सुनिश्चितं च करिष्यति यत् कस्मै अपि असौविध्यं न भवेत्। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
1: आकाशवाणी वार्ताभिः संयोज्यन्ताम् एक्स्पटले @AIRNewsAlerts इत्यनुसरन्तु। अथ सद्यो वृत्तान्ताय च news.AIR.gov.in इति जालपुटम् अवलोकन्ताम्।
0: क्रीडायां इन्दौरनगरस्य होल्कर क्रीडाङ्गणे भारतीयदलेन वेस्टइण्डीजदलं 14 धावनाङ्कैः पराजितम् इति वार्ताः।
2: आकाशवाणी विजयवाड़ केन्द्रం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు। 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అలంకారం గురించి విశ్లేషణ సమర్పణ, డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ, అనంతరం గాయత్రీ మంగళం భక్తిగీతం వింటారు, అనంతరం దేవి గాయత్రి భక్తిగీతం, అనంతరం ధరల పెరుగుదల గురించి నిత్యావసర వస్తువుల చట్టం చెప్పే నిబంధనలు శ్రీమతి జి భారతి గారి ప్రసంగం వింటారు, అనంతరం లలిత గీతాలు 8:30 కృష్ణా జిల్లా సమాచారాలకు వింటారు, రచన శ్రీ సామా సునీత, 8:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు, 9 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ శశాంక్ గారి వేణుగానం వింటారు, 9:30 నమస్తే అమరావతి, 10 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు, అనంతరం రాబోయే అతిథి 10:30 దార్శనిక భారత్ జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి అంశంపై శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు, 11 గుర్తు చేసుకుందాం, 12:10 లాహిర్ లాహిర్లో, 12:40 కార్మికుల కార్యక్రమంలో సంస్థ అభివృద్ధిలో యాజమాన్యం మరియు కార్మికుల పాత్ర అంశంపై శ్రీ ఇవ్వల యేసురాజు గారి ప్రసంగం వింటారు, అనంతరం కర్షక గీతం, అనంతరం అన్వేషణ కథానిక వింటారు, సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్, 1:10 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో వేదమాత శ్రీ గాయత్రీదేవి గురించి శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు, అనంతరం భక్తిగీతం, గాయత్రీ మంగళం, అనంతరం విశేషాలు శ్రీ గాయత్రీదేవి అలంకారం గురించి విశేషాలు వింటారు, అనంతరం పంచముఖ గాయత్రి భక్తిగీతం వింటారు, అనంతరం భక్తిగీతాలు, 2:30 లలిత గీతాలు వింటారు, 3 టీన్ టైం, 4 యువలయ, 4:30 తాతూ అవర్ మాయ, 7వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు, ఉపాధ్యాయులు శ్రీ పడవల శివాజీ, విద్యార్థిని ఎండి అజ్మతుల్లా, 4:45 రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారి నుంచి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు వింటారు, నిర్వహణ శ్రీ కొప్పుల జయరాం, హార్మోనియం శ్రీ కె రాజ్కుమార్, 5 ఫిల్మ్ గీతాలు వింటారు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో ఆకుకూరల ప్రాముఖ్యత నిల్వ పద్ధతులు డాక్టర్ ఎస్ దివ్య ప్రసన్న కుమారి గారితో ప్రసంగం వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:10 జనసేవయే దేశ సేవ, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణరాజు, 7:45 వికసిత్ భారత్, 8 తిరుమలలో శ్రీవ

0: వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు సి మధుసూదన్ మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమంలో ఏక్ థీ ఏక్ రహేంగి శ్రీ ఎండి ఇర్షద్ బేగ్ గారి ప్రసంగం వింటారు. అనంతరం అఫ్సాన్ ఇచ్చే గిజాకి జరూరత్ సమర్పణ శ్రీమతి రజియా సుల్తానా. అనంతరం గజల్ వింటారు. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక గాయత్రి గారి వీణావాద్యం వింటారు. మృదంగం శ్రీ మండపాక రవి. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక వింటారు. 11:45 రేపటి ప్రసార విశేషాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50% పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11% పెరిగినట్టు తెలియజేశారు.
2: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హీ నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సొల్యూషన్స్.
1: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల

నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, ఇద్దరు మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు IMD తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ IOM తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి

0: అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో దసరా శరన్నాథ్ నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అలంకారం గురించి విశ్లేషణ వింటారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ.
1: విశ్వామిత్ర తపఃఫలాం ప్రియతరాం విప్రాది సంసేవితాం నిత్యానిత్య వివేకదాం స్మితముఖీం.

मार्तांड मध्यस्थिताम् गायत्रीम् हरिवल्लभाम् त्रिनयनाम् ध्यायामि पञ्चाननाम्। ఆశ్వీజమాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని దశమి వరకు నిర్వహించుకునే దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈనాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్న కనకదుర్గాదేవి గాయత్రీదేవిగా తమ దివ్య దర్శనాన్ని కటాక్షిస్తారు. గాయత్రీదేవి గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా భావింపబడుతుంది. ఈమెను సావిత్రి అని వేదమాత అని కూడా ఆరాధిస్తారు. సూర్యశక్తికి అధిష్టాత్రి అయిన సావిత్రీదేవి గాయత్రీదేవి ఒకరే అని భావించటం కద్దు. గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీల ధవళ అనే ఐదు తలలతో అష్టదిక్కులను భూమి ఆకాశాన్ని చూస్తున్న 10 కళ్లతో 10 చేతులతో దర్శనమిస్తుంది. ఆమె వాహనం నంది అని చెప్పబడి ఉన్నప్పటికీ ఎక్కువ చిత్రాలలో హంసవాహనం అధిరోహించి కాని పద్మాసీనురాలు అయికాని ఉంటుంది. 10 చేతులలో పద్మం అమృతకలశం ఘంట

ఆరాధనా పద్ధతి ఏదైనా అన్ని పద్ధతులలో ఈ దేవి స్థానం అత్యున్నతమైనది. కారణం, ఈ దేవికి మూలమైన గాయత్రీ మంత్రం యొక్క అమోఘమైన ప్రభావం. శైవ సిద్ధాంతం ప్రకారం సర్వశక్తివంతుడైన పరమశివుడు భర్గుడని పిలవబడతాడు. అతని భార్య మనోన్మనియే గాయత్రీదేవి. మత్స్యపురాణం ప్రకారము బ్రహ్మ సరస్వతి సావిత్రి గాయత్రి అను పేర్లతో ముగ్గురు దేవతలను సృష్టించాడని తెలుస్తున్నది. పద్మపురాణంలో సావిత్రీదేవి బ్రహ్మ యొక్క మొదటి భార్య అని, తరువాత గాయత్రి ఆయన భార్య అయింది అని చెప్పబడి ఉంది. గాయత్రీమాతకు సంబంధించిన పురాణ కథనాలలో బ్రహ్మదేవునితో ఆమెకు ఉన్న సంబంధం కూడా ప్రస్తావించబడుతుంది. పుష్కరంలో బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించవలసి వచ్చినప్పుడు ఆ యజ్ఞకార్యంలో భార్య సమక్షంలో ఉండటం అవసరమని భావించబడింది. అయితే కొన్ని కారణాల వల్ల బ్రహ్మదేవుని భార్య సావిత్రీదేవి ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో బ్రహ్మదేవుడు గాయత్రీదేవిని వివాహం చేసుకుని యజ్ఞాన్ని నిర్వహించాడని ఒక సాంప్రదాయ కథనం చెబుతోంది. కూర్మపురాణం ప్రకారం గౌతమ మహర్షి గాయత్రీదేవి దయ వలన కష్టాల నుండి బయటపడ్డాడని చెబుతున్నది. వరాహపురాణంలో మరియు మహాభారతంలో గాయత్రీదేవి వేత్రాసురుడనే రాక్షసుణ్ణి సంహరించింది అని వర్ణింపబడింది. సనాతన ధర్మపు అనంతమైన ఆధ్యాత్మిక సంప్రదాయంలో కొన్ని మంత్రాలు కేవలం ప్రార్థనావాక్యాలుగా కాకుండా మానవ చైతన్యాన్ని దైవ చైతన్యంతో అనుసంధానించే మహత్తరమైన ఆధ్యాత్మిక మార్గాలుగా నిలిచాయి. వాటిలో గాయత్రీ మంత్రంకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆ మంత్రానికి అధిష్టాన దేవతగా భావింపబడే గాయత్రీమాతను వేదమాతగా, జ్ఞానస్వరూపిణిగా, బుద్ధిని ప్రకాశింపచేసే దివ్య శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. గాయత్రీమాత కేవలం ఒక దేవతాస్వరూపం మాత్రమే కాదు, ఆమె వేద విజ్ఞానానికి ప్రతీక, ఆధ్యాత్మిక ప్రజ్ఞకు ప్రతిరూపం, అంతరంగాన్ని వెలిగించే దివ్యజ్యోతి. ఆమెను ఉపాసించడం అంటే కేవలం ఒక దేవతను ప్రార్థించటం కాదు, మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశం వైపు ప్రయాణించడం. వేదాలు మానవులచే రచించబడిన గ్రంథాలు కావని, ఋషులు తమ తపస్సు, ధ్యానం, అంతఃప్రజ్ఞ ద్వారా దివ్య సత్యాలను దర్శించి గ్రహించారని వైదిక సంప్రదాయం చెబుతోంది. ఆ దివ్య జ్ఞాన ప్రవాహానికి గాయత్రీదేవి ఒక ప్రధానమైన ప్రతీకగా భావించబడుతుంది. అందుకే ఆమెను వేదమాత అని సంబోధిస్తారు. గాయత్రీమాతను ప్రధానంగా జ్ఞానం మరియు వివేకానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. మనిషి జీవితంలో సంపద, శక్తి, కీర్తి వంటి అనేక విషయాలు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించటానికి అవసరమైనది జ్ఞానం. జ్ఞానం మనకి ఏది ఏమిటో తెలియచేస్తుంది. వివేకం దానిని ఎలా వినియోగించాలో నేర్పుతుంది. ప్రజ్ఞ ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గుర్తించే శక్తినిస్తుంది. అందువల్ల గాయత్రీ ఉపాసన యొక్క అంతరార్థం కేవలం బాహ్య సంపదను కోరుకోవటం కాదు. మన బుద్ధి సన్మార్గంలో నడవాలని, మన చైతన్యం ఉన్నతమైన సత్యాన్ని దర్శించాలని ప్రార్థించటం. గాయత్రీమాతను సాధారణంగా పంచముఖి రూపంలో దర్శిస్తారు. ఈ పంచముఖాల వెనుక లోతైన ప్రతీకాత్మక భావం ఉన్నది. ప్రపంచ నిర్మాణానికి ఆధారమైన ఐదు మహాభూతాలు, పృథ్వీ అంటే భూమి, ఆపహ అంటే జలం, అగ్ని అంటే తేజస్సు, వాయువు అంటే గాలి, ఆకాశం, ఈ ఐదు తత్వాలతోనే విశ్వంలోని స్థూల రూపాలు నిర్మితమవుతున్నాయి. మానవ శరీరం కూడా ఈ పంచభూతాల సమన్వయమే. అందువల్ల పంచముఖి గాయత్రీ రూపం మనిషి మరియు విశ్వం మధ్య ఉన్న అంతరంగ సంబంధాన్ని సూచిస్తుంది. ఈ పంచభూతాలు మన ఇంద్రియ అనుభవాలకు కూడా ఆధారాలు. ప్రపంచాన్ని మనం చూడటం, వినటం, స్పృశించటం, రుచి చూడటం, వాసనను గ్రహించటం, ఇవన్నీ ప్రకృతి తత్వాలతో ముడిపడి ఉన్నాయి. ఈ విధంగా గాయత్రీమాత యొక్క పంచముఖ స్వరూపం ప్రకృతి, పంచభూతాలు, పంచేంద్రియాలు, మానవ చైతన్యం, ఇవన్నీ ఒక సమన్వితమైన విశ్వవ్యవస్థలో భాగాలేనని సూచిస్తుంది. అదేవిధంగా గాయత్రీమాతను సాధారణంగా పద్మంపై ఆసీనురాలిగా చిత్రీకరిస్తారు.
పద్మం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత గంభీరమైన ప్రతీక. అది బురదలో పుడుతుంది, కాని బురదను అంటించుకోకుండా

నీటి మీద నిర్మలంగా వికసిస్తుంది. అందుకే పద్మం నిర్మలత్వానికి, పవిత్రతకు, ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీక. మనిషి జీవితం కూడా అలాంటిదే. మన చుట్టూ ఎన్నో సమస్యలు, ఆకర్షణలు, కష్టాలు, ప్రాపంచిక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటి మధ్యలోనే మన అంతరంగం నిర్మలంగా వికసించగలదు. అలా వికసించేటట్లుగా మనం చేసుకోవాలి. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి మాత్రమే ఆధ్యాత్మికతను పొందాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో జీవిస్తూ ప్రపంచపు మలినాలకు అతీతంగా అంతరంగాన్ని వికసింపచేయడం, ఇదే పద్మతత్వం. అందుకే గాయత్రీమాత పద్మాసనం మనకు ఒక మౌనమైన బోధన. ప్రపంచంలో జీవించు, కాని ప్రపంచపు అంధకారం నీ అంతరంగాన్ని ఆవరించనీయకు అని. గాయత్రీమాత చేతిలో గ్రంథం కూడా దర్శనమిస్తుంది. ఆ గ్రంథం వేద జ్ఞానానికి ప్రతీక. గ్రంథం కేవలం అక్షర జ్ఞానాన్ని సూచించదు. అది జ్ఞానం, ప్రజ్ఞ, ఆధ్యాత్మిక అవగాహన, వేదబోధలకు ప్రతీక. జ్ఞానం కేవలం చదవడం ద్వారా సంపూర్ణం కాదు. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది ప్రజ్ఞగా మారుతుంది. అందువల్ల గాయత్రీమాత చేతిలోని గ్రంథం మనకు రెండు విషయాలను గుర్తు చేస్తుంది. జ్ఞానాన్ని సంపాదించాలి, సంపాదించిన జ్ఞానాన్ని జీవితంలో ఆచరించాలి. వేద జ్ఞానానికి గాయత్రీదేవి ప్రతీకగా నిలవటం కూడా ఈ కారణంగానే. గాయత్రీ మంత్రంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రూపాన్ని ఊహించుకుంటే మొత్తం 24 రకాలుగా గాయత్రీదేవి మనకు ప్రత్యక్షమవుతుంది. ఒక్కొక్క దేవతను ఉపాసన చేయడం ద్వారా ఒక్కొక్క రకమైన లాభం సిద్ధిస్తుందని చెబుతారు. సూర్యుడు బాహ్య ప్రపంచానికి వెలుగును ప్రసాదిస్తాడు. అయితే మనిషికి మరో సూర్యుడు అవసరం. అది జ్ఞానసూర్యుడు. బాహ్య చీకటిని సూర్యకాంతి తొలగిస్తుంది. అంతరంగ చీకటిని జ్ఞానకాంతి తొలగిస్తుంది. అజ్ఞానం తొలగినప్పుడు వివేకం మేల్కొంటుంది. వివేకం మేల్కొన్నప్పుడు ధర్మబుద్ధి బలపడుతుంది. ధర్మబుద్ధి బలపడినప్పుడు జీవితం సార్థకమవుతుంది. గాయత్రీ మంత్రం యొక్క అంతరార్థం ఈ అంతరంగ జ్ఞాన జ్యోతిని మేల్కొలపడం. అందువల్ల గాయత్రీ మాతను మన బుద్ధిలో వెలిగే దివ్య జ్యోతిగా ధ్యానించవచ్చు. గాయత్రీదేవి ఆద్యశక్తి లేదా బ్రాహ్మీ శక్తిగా ఆరాధింపబడి మిగిలిన అన్ని రకాల శక్తులకు మూలమైన శక్తిగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయాలనే మౌలికమైన శక్తులు కలిగిన స్వరూపంతో ఈమె మన కోరికలన్నీ తీరుస్తుంటుంది. అలానే బ్రాహ్మిగా సృష్టి, వైష్ణవిగా రక్షణ, శాంభవిగా పునర్నిర్మాణం చేస్తూ ఉంటుంది ఈమె. గాయత్రీ మంత్రమును 4 భాగాలు చేస్తే మొదటి భాగం ఋగ్వేదం, రెండో భాగం యజుర్వేదం, మూడవ భాగం సామవేదం, 4వ భాగం అథర్వవేదంలోని మంత్రాలకు సూచన. కనుక ఈమెను వేదమాత అని పిలుస్తారు. ఈ తల్లి ఉపాసన మనలో సత్ప్రవర్తనను జాగృతం చేసి, సమానత్వం, దానధర్మాలు వంటి గొప్ప గుణాలు కలుగజేసి మనలను దేవత్వం వైపు మరలిస్తుంది. కనుక ఆమెను దేవమాత అని అంటాం. సర్వప్రాణుల సృష్టి చేయడమే కాక స్థావర జంగమాత్మకమైన సర్వసృష్టిని సమతుల్యతతో సమన్వయం చేసి నడుపుతుంది. కనుక ఆమె విశ్వమాత కూడా. గాయత్రీమాత ప్రతి జీవిలో జీవశక్తిగా ఉన్నదని సాంప్రదాయంలో భావించబడుతుంది. జీవి శరీరాన్ని చైతన్యవంతం చేసే ప్రాణశక్తి విశ్వాన్ని చలింపచేసే శక్తితో అంతరంగ సంబంధాన్ని కలిగి ఉంది. ఈ భావన మనిషిని విశ్వం నుండి వేరుగా చూడదు. మనలో ఉన్న ప్రాణం విశ్వప్రాణంతో అనుసంధానమై ఉంది. మనలో ఉన్న చైతన్యం విశ్వ చైతన్యానికి ప్రతిబింబం. ఈ అనుభూతి కలిగినప్పుడు ఉపాసన కేవలం బాహ్య పూజగా మిగలదు. అది అంతర్ముఖమైన ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది. గాయత్రీమాత యొక్క ప్రతీకలన్నింటినీ కలిపిచూస్తే ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గం మన ముందుకు వస్తుంది. పంచముఖాలు, ప్రకృతి మరియు పంచభూతాల సమన్వయం, పద్మం నిర్మలత్వం మరియు ఆధ్యాత్మిక వికాసం, గ్రంథం వేద జ్ఞానం మరియు ప్రజ్ఞ, దివ్య ప్రకాశం అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం, గాయత్రి మంత్రం బుద్ధిని సన్మార్గంలో నడిపించమనే ప్రార్థన, ఈ సమస్తమూ కలిపి మనకు ఒకే సందేశాన్ని అందిస్తుంది. మనిషి యొక్క నిజమైన వికాసం బాహ్య ప్రపంచాన్ని జయించటంలో కాదు, తన అంతరంగాన్ని ప్రకాశింపచేయడంలో ఉన్నది అని. గాయత్రీమాతను ఆరాధించే భక్తుడు
తన ప్రార్థనలో ఒక గొప్ప మార్పును కోరుకోవాలి. అమ్మా,

నా కోరికలను మాత్రమే నెరవేర్చు అనే ప్రార్థనకు మించి, అమ్మా, నా బుద్ధిని శుద్ధి చెయ్యి, నా మనస్సును నిర్మలంగా చెయ్యి, నా వివేకాన్ని మేల్కొలుపు, ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు, సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థించటం గాయత్రీ ఉపాసన యొక్క లోతైన భావనకి మరింత దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే బుద్ధి ప్రకాశిస్తే మనిషి తన జీవితానికి సరైన దిశను తానే కనుక్కొనగలడు. గాయత్రీ మాతను వేదమాత అని పిలవడం వెనుక ఉన్న గొప్పదనం ఇక్కడ స్పష్టమవుతుంది. గాయత్రీ మంత్రం ఆ జ్ఞాన జ్యోతిని మన అంతరంగంలో వెలిగించమని చేసే ప్రార్థన. అందువల్ల గాయత్రీ మాతను ధ్యానించడం అంటే జ్ఞానాన్ని గౌరవించటం, వివేకాన్ని పెంపొందించడం, అంతరంగాన్ని శుద్ధి చేసుకునటం, దైవ ప్రకాశాన్ని కోరుకోవటం. ఇదే గాయత్రీ ఉపాసన యొక్క విశాలమైన ఆధ్యాత్మిక సందేశం. గాయత్రీ మాత రూపాన్ని మనసులో ధ్యానించినప్పుడు మన ముందుకు ఒక అద్భుతమైన దివ్య చిత్రం ప్రత్యక్షమవుతుంది. పంచముఖాలతో విశ్వతత్వాన్ని ప్రతిబింబింపచేస్తూ పద్మంపై ఆసీనురాలై జ్ఞానగ్రంథాన్ని ధరించి దివ్య ప్రకాశాన్ని ప్రసరించే వేదమాత. ఆమె బాహ్యంగా ఒక దేవతారూపం, అంతరంగంగా ఒక జ్ఞాన జ్యోతి. ఆమె మన బుద్ధికి వెలుగు, ఆమె మన చైతన్యానికి ప్రేరణ, ఆమె మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గదర్శిని, ఆమె పంచభూతాలలో వ్యాపించిన విశ్వశక్తి, ఆమె ప్రతి జీవిలో స్పందించే ప్రాణ చైతన్యం. అందుకే గాయత్రీ మంత్రం చివర మనం చేసే ప్రార్థన ఎంతో గంభీరమైనది. ధియో యో నః ప్రచోదయాత్. ఆ దివ్యజ్యోతి మా బుద్ధులను ప్రకాశింపచేసి మమ్మల్ని సన్మార్గంలో ప్రేరేపించుగాక. మనిషి జీవితంలో ఎన్నో దీపాలు వెలిగించవచ్చు, కాని బుద్ధిలో వెలిగే జ్ఞానదీపం అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ జ్ఞానదీపమే గాయత్రి, ఆ జ్ఞాన ప్రకాశమే గాయత్రీ మంత్రం. ఆ దివ్య జ్యోతిని హృదయంలో నిలుపుకోవడమే గాయత్రీ ఉపాసన యొక్క పరమార్థం. ఇలా పరాశక్తి యొక్క సంపూర్ణ స్వరూపమే గాయత్రి అని తెలుసుకుని ఆమెను సేవించి తరిద్దాం.

विविध विध रूपां गुणमयीं भजे अम्बां गायत्रीं परम शुभगानंद जननी ई तल्ली ओक प्रार्थना श्लोकम భిన్న ముఖాలు కలిగినప్పటికీ స్త్రీ హృదయం ఒక్కటే. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మీ, క్షమయాధరిత్రి, షడ్ధర్మయుక్త, కిలకులనాంగా అని స్త్రీ యొక్క బహుముఖోపేతమైన లక్షణాలను వర్ణిస్తుంది మనుధర్మశాస్త్రం. చైతన్యవంతురాలైన స్త్రీ అందరినీ చైతన్యవంతుల్ని చేస్తుంది. అన్ని దేవతామంత్రాలకు గాయత్రీ మంత్రమే ఆధారం. సూర్పకర్ణాయ విద్మహే గజవక్త్రాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్ అని అన్నా, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ అని అన్నా, అన్నింటా ఆ గాయత్రీ మంత్రమే ఉంటుంది. వరాహ మహాపురాణంలో పరమేశ్వరుడు చేసిన గాయత్రి స్తుతి. జయ

పద్మపురాణంలో రుద్రుడు చేసిన గాయత్రీ స్తుతి. నమోస్తుతే వేదమాతరష్టాక్షర విశోధితే గాయత్రీ దుర్గాతరణి వణి సప్త విధా తథా. ఇదే విధంగా శ్రీమన్నారాయణుడు నారదాది మునీశ్వరులు చేసిన ఎన్నో గాయత్రి స్తోత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కమలాపండు రంగు చీర ధరించి ఉండే అమ్మ అటు త్యాగానికి ఇటు ధైర్యానికి

0: కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున అమ్మవారికి ఎక్కువగా అల్లపు గారెలు, చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో నానబియ్యం బతుకమ్మని పూజిస్తారు, అంటే నానబెట్టిన బియ్యం వడపప్పు ప్రసాదంగా అందజేస్తారు. ఆ పరమ కారుణికురాలైన గాయత్రీమాత మనందరి బుద్ధిని సద్ధర్మ మార్గంలో ప్రచోదింపచేయుగాక. ఓం గాయత్రీం నమః, ఓం వేదమాత్రేం నమః, ఓం జ్ఞానప్రదాయైం నమః, ఓం సావిత్రియైం నమః. గాయత్రీమాత కృపాకటాక్షం సర్వజీవుల బుద్ధులను ప్రకాశింపచేసి జ్ఞానం, వివేకం, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యంతో ప్రతి హృదయాన్ని నింపుగాక. జై దుర్గే, జై జై దుర్గే.
1: మీరు ఇంతవరకు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అలంకారం గురించి విశ్లేషణ విన్నారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. కార్యక్రమం తర్వాత గాయత్రీ మంగళం భక్తిగీతం వింటారు.

మీరింతవరకు గాయత్రి మంగళం భక్తిగీతం విన్నారు. కార్యక్రమం తర్వాత దేవి గాయత్రి భక్తిగీతం వింటారు.

0: మీరింతవరకు దేవి గాయత్రి భక్తిగీతం విన్నారు. కార్యక్రమం తర్వాత ధరల పెరుగుదల గురించి నిత్యావసర వస్తువుల చట్టం చెప్పే నిబంధనలు శ్రీమతి జి భారతి గారి ప్రసంగం వింటారు.
1: ఈనాటి వినియోగదర్శిని శీర్షికన ధరల పెరుగుదల గురించి నిత్యావసర వస్తువుల చట్టం చెప్పే నిబంధనలు అనే అంశం గురించి శ్రీమతి జి భారతి గారి ప్రసంగం వింటారు.
2: ఇటీవలి కాలంలో వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్న ముఖ్య సమస్య ధరల పెరుగుదల. 1955 నిత్యావసర వస్తువుల చట్టాన్ని రూపొందించడం జరిగింది. వస్తు ఉత్పత్తులను ప్రజలందరికీ వారి వారి అవసరాలకు అనుగుణంగా సమాన నిష్పత్తిలో సరసమైన ధరలకు పంపిణీ జరిగేటట్లు చేయటం ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఏ ఉత్పత్తిదారుడు కాని, తయారీదారుడు కాని లేదా వ్యాపారస్తుడు కాని ఈ చట్టంలో రూపొందించబడిన నిబంధనలకు, పరిమితులకు కట్టుబడి ఉత్పత్తి ప్రక్రియను, అమ్మకాలను, కొనుగోళ్లను నెరపవలసి ఉంటుంది. వస్తు ధరలలో ఒడిదుడుకులు ఏర్పడటం సహజ పరిణామం. ఎందుచేతనంటే అనేక రకాల అంశాలు వస్తు ధరలను ప్రభావితం చేస్తాయి. అందులో ముఖ్యమైనవి వస్తువులకుండే డిమాండు, వాటి లభ్యత, వ్యక్తుల అభిరుచులు, ఉత్పత్తి శాతంలో వచ్చే హెచ్చుతగ్గులు, జనాభా పెరుగుదల, జాతీయ అంతర్జాతీయ అంశాలు, అక్రమ నిల్వలు, అమ్మకాలను నియంత్రింపచేయటం ద్వారా ఏర్పడే పెరుగుదల, మార్కెటింగ్ సౌకర్యాల కొరత, ఎగుమతులు, దిగుమతుల ప్రభావం మరియు ప్రకృతి సంబంధమైన మార్పులు. ఇంతకు మునుపు చెప్పబడిన అంశాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. మన భారతదేశం వ్యవసాయక దేశం, అనేక రకాలైన సహజ వనరులతో ఒప్పారే దేశం మనది. అనేక రకాలైన కుల వృత్తులు, చేతి వృత్తుల ఆధారంగా జీవనం సాగించేవారు ఎందరో ఉన్నారు. అనేక రకాల పంటలు మన దేశ శీతోష్ణ పరిస్థితులకు తగ్గట్టుగా పండించుకునే అవకాశం, వాటిని మన దేశీయ అవసరాలకే కాక ఇతర దేశాలకు ఎగుమతి చేయటం ద్వారా మన జాతీయ ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. కానీ ఈనాటి విద్యా విధానంలో వస్తున్న మార్పులు, చిన్న చిన్న వ్యాపార రంగాలు, కుటీర పరిశ్రమలపై ప్రభుత్వం చూపుతున్న వివక్ష, ఆదాయ మరియు పెట్టుబడి వనరుల కొరత, ప్రకృతి సంబంధమైన మార్పులు, వాతావరణ కాలుష్యం వంటివి వ్యావసాయిక కుల వృత్తులు నిరుపుకొని జీవించే వారిలో నిరాసక్తితను పెంపొందించడమే గాక వీటి మీద ఆధారపడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటానికి, తత్ఫలితంగా ఉత్పత్తి శాతం తగ్గేందుకు దోహదపడుతున్నాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడే మార్పులు, శీతోష్ణ స్థితిలో సమతుల్యత లోపించడం వంటివి ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏ పంట పండాలన్నా కావలసినది సమతుల వర్షపాతం. వర్షపాతం కావలసిన పరిమాణంలో ఉండాలంటే వాతావరణ కాలుష్యాన్ని నిరోధించగలగాలి. అందుకు తగ్గట్టుగా వృక్ష సంపదను వృద్ధిపరచవలసి ఉంటుంది. తద్వారా వర్షాభావ పరిస్థితిని, అధిక ఉష్ణోగ్రతలను అధిగమించవచ్చును. వాతావరణ సమతుల్యత లోపించడం వలన తుఫాన్లు, భూకంపాలు, వాయుగుండాలు, అల్పపీడన ద్రోణి వంటివి ఏర్పడి, తత్ఫలితంగా నదుల నీటి ప్రవాహం పెరిగి అవి పొంగి పొరలేందుకు దారితీస్తాయి. ఈ పరిస్థితి పంట పొలాల ముంపుకు కారణమవుతాయి. ఈ వైపరీత్యాలను అరికట్టగలిగే పరిస్థితి లేకపోయినా వీటిని ఎదుర్కొనే పరిస్థితిని కల్పించుకోగలగాలి. నదులను అనుసంధానం చేయటం ద్వారా వరదలతో కొట్టుకుపోతున్న భూ సంపదను మరియు ఏర్పడే నష్టాన్ని నిరోధించవచ్చు. ఇందువలన నిరుపయోగమైన పనికిరాని బీడు భూములను సైతం సాగులోనికి తీసుకుని వచ్చి ఉత్పత్తి శాతాన్ని పెంచుకునేందుకు అవకాశం కల్పించవచ్చు. పెరిగే జనాభాకు అవసరమైన కనీస సదుపాయాలు అనగా అన్న, వస్త్రాలు మరియు వసతి మొదలగునవి కల్పించాలి. ఈ మూడింటిలో ఏది కల్పించబడాలన్నా తగినంత నిష్పత్తిలో భూమి ఆయా విషయాలకు కేటాయించబడాలి. అయితే ఇటీవలి కాలంలో వ్యావసాయిక భూములన్నింటినీ ఇళ్ల స్థలాల కింద మార్పు చేయటానికి అనుమతించడం జరుగుతోంది. ఈ పరిస్థితి కొంతకాలం సాగితే సాగు విస్తీర్ణ భూమి శాతం తగ్గిపోయి భవిష్యత్తులో ఆహారోత్పత్తుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలు ధరలు పెరగటానికి ఒకనొక కారణమవుతుంది. ఇవే కాక జనాభా పెరుగుదల మరొక అంశం. దీన్ని నియంత్రింపచేయవలసి ఉంటుంది. ఉత్పత్తి శాతం తగ్గటానికి సహజంగా ఏర్పడే కారణాలు కొన్నైతే మనకి మనంగా కల్పించుకునేవి కొన్ని.

మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవటం, నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా, వ్యవసాయ కూలీల కొరత, అమ్మకాలను నియంత్రింపజేసే విధానాలు, అక్రమ నిల్వలు, దళారీల జోక్యం వంటివి ధరల పెరుగుదలకు పరోక్ష కారణాలుగా చెప్పవచ్చు. ఎప్పుడైతే మన దేశీయ ఉత్పత్తులు తగ్గిపోయి మనకున్న సహజ వనరులను మనం సరైన పంథాలో వినియోగించుకోలేని పరిస్థితి వస్తుందో, మన అవసరాలను తీర్చుకోవటానికి వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఒక ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సి వస్తే ఆ ఉత్పత్తి తయారీకైన పెట్టుబడి ఖర్చుతో పాటు ఆ వస్తువు మీద విధించబడే సుంకాలన్నింటినీ అత్యధిక స్థాయిలో మనం భరించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని ధరల రూపంలో, పన్నుల రూపంలో వినియోగదారులే చెల్లించవలసి వస్తుంది. మన దేశము తన అవసరాలకు దిగుమతి చేసుకున్న విధంగానే ఇతర దేశస్తులకు వారి వారి అవసరాలకు అనుగుణంగా విపత్తుల సందర్భాల్లో మన దేశం తన వంతు సహకారాన్ని అందించవలసి ఉంటుంది. అటువంటప్పుడు కూడా ధరల్లో మార్పులు, ఉత్పత్తుల లభ్యత మన దేశీయ మార్కెట్పై కొంత ప్రభావం చూపక మానదు. ఇవే కాకుండా మన దేశంలో అంతర్గతంగా ఏర్పడే వివాదాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు, బందులు, హర్తాళులు, రాస్తారోకోలు వంటి వాటి ద్వారా మనకి మనంగా కొని తెచ్చుకునే నష్టాలు కూడా ధరల మార్పుకు కారణమవుతాయి. ఇన్ని రకాల అంశాలు ధరల పెరుగుదలకు దోహదపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వస్తుత్పత్తి ప్రక్రియలో కాని, అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి గాని మన దేశీయ అవసరాలకు తగ్గట్టుగా మన విధి విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వస్తుత్పత్తుల అమ్మకాలను నియంత్రింపచేయటం ద్వారా ఉత్పత్తుల కృత్రిమ కొరతను సృష్టించి ఆయా ధరల పెరుగుదలకు అవకాశమివ్వటం ద్వారా మరింత లాభాలను పొందాలనే దురాశ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఎప్పుడైతే ఇటువంటి అనుచిత వ్యాపార ధోరణి పెరుగుతుందో, భవిష్యత్ ఆలోచనతో ఆయా ఉత్పత్తుల కొనుగోళ్ల పట్ల పోటీ, డిమాండు పెరుగుతుంది. అదే కాక ఒకదానికొకటి ప్రత్యామ్నాయ విషయాల్లో కూడా డిమాండ్ పెరిగి ప్రతి కొనుగోలుకి పోటీ పెరుగుతుంది. వాటిని సాధించుకోవటానికి, భవిష్యత్ తరాల వారికి వాటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి కల్పించడానికి, ఇతర స్థిర చరాస్తులు కూడబెట్టి ఇవ్వటానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఆ విధంగా వాటి ధరలు పెరుగుతాయి. వీటిని సాధించుకోవటానికి ప్రభుత్వం మీద మరింత వేతన భత్యాల పెంపుదలకు ఒత్తిడి తేవటం జరుగుతుంది. ఇవే కాక రాయితీలకు రుణ సదుపాయాలు కల్పించాలనే దిశగా డిమాండ్ మొదలవుతుంది. ఇవన్నీ ప్రభుత్వ ఖజానాకు మరింత భారాన్ని కలిగిస్తాయి. ఏ రకమైన అభివృద్ది కార్యక్రమాలకు ప్రభుత్వం వనరులు సమకూర్చే పరిస్థితి ఉండదు. ఏతావాత అన్ని రంగాలు అభివృద్ది లేక కుంటుపడే దిశగా ఉంటాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. ఈ పన్నుల భారాన్ని, ధరల భారాన్ని తట్టుకునేందుకు వ్యవస్థ అవినీతి దిశగా పయనించడం జరుగుతుంది. చివరకు ప్రతి ఇద్దరి సంబంధం ఆర్థిక సంబంధంగా మారేందుకు దోహదపడతాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా వీటిని నియంత్రింపచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ధరల పెరుగుదలను, దానికి దారితీస్తున్న కారణాలను సమర్థవంతంగా నియంత్రించగలగాలంటే కొన్ని విధి విధానాలను పటిష్టంగా అమలుపరచగలగాలి. పెరిగే జనాభాకు తగ్గట్టుగా సాగు భూమి విస్తీర్ణత శాతాన్ని పెంచాలి. జనాభా పెరుగుదలను నియంత్రించాలి. సహజ వనరులను సక్రమంగా వినియోగపరచుకోవాలి. వ్యవసాయక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఆదాయ వనరులను, పెట్టుబడులను అవసరమైన జీవనాధార ఉత్పత్తులకు తరలించాలి. ఉత్పత్తి శాతాన్ని పెంచాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. దిగుమతులను తగ్గించుకోవాలి. వ్యవసాయక పంటలకు అవసరమయ్యే విద్యుత్తును నిరాటంకంగా సరఫరా చేయాలి. నదులను అనుసంధానం చేయటం ద్వారా బీడు భూములను సైతం సాగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. చేతి ఉత్తులను ప్రోత్సహించాలి. వృక్ష సంపదను కాపాడుకోవాలి. వాటిని అభివృద్ది చేయాలి. అడవులను పరిరక్షించుకోవాలి. మార్కెటింగ్ సౌకర్యాలను పెంచాలి. అక్రమ వ్యాపార విధానాలను అరికట్టగలగాలి. వస్తుత్పత్తి నిల్వలను అరికట్టి స్వప్రయోజనాలకు వాటిని అధిక ధరలకు అమ్ముకునే విధానాన్ని నిరోధించగలగాలి. మేలు రకాలైన విత్తనాలను, ఎరువులను అందించాలి. సేద్యం చేసేవారికి ప్రోత్సాహకాలు కల్పించాలి. బీమా పథకాలు రైతులకు మరింత ఎక్కువ స్థాయిలో అందించాలి. కూలీ రేటును పెంచడం ద్వారా వ్యవసాయ కూలీలకు ప్రాధాన్యతనివ్వాలి. దళారీల జోక్యాన్ని నివారించాలి. వ్యవసాయదారుల హక్కులను పరిరక్షించాలి. సృష్టికి సంబంధించి ఏ జీవైనా తన కనీస అవసరాలను తీర్చుకోవటానికి తాపత్రయపడటం చాలా సహజమైన విషయం. లేకపోతే మనుగడ సాగించే పరిస్థితి ఉండదు. అటువంటిప్పుడు ప్రతి జీవి

0: ఇంటికి కాయకష్టం చేసుకుని తన బ్రతుకు తాను స్వతంత్రంగా గడుపుకునే పరిస్థితికి తగ్గట్టుగా మన ఉపాధి పథకాలను రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఏ రకమైన నిర్ణయాలైనా, అవి ఏ రంగానికి సంబంధించినవైనా, మనిషికి జీవనోపాధిని పెంచే దిశగా ఉండాలి తప్ప వాటిని తీసివేసే దశగా ఉండనీయకుండా చూసుకోవాలి. ఒక ప్రాజెక్టు లేదా ఒక ఇండస్ట్రీ నెలకొల్పాల్సి వస్తే అందుమూలకంగా వచ్చే ప్రయోజనాల కన్నా జరిగే నష్టాలను, కోల్పోయే భూసముదాయాన్ని, వనరులను, అందుమూలకంగా ఏర్పడే కాలుష్యాన్ని, వేదనకు గురయ్యే ప్రజానీకాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేది ప్రభుత్వ ప్రతినిధులే అయినా దానికి రూపకల్పన చేస్తున్న ప్రతి వ్యక్తి, భాగస్వామ్యుడు కూడా వినియోగదారుడేనన్న విషయాన్ని గుర్తెరగాలి. ఎప్పుడైతే మనిషి జీవన ప్రమాణాన్ని పెంచే దిశగా మన పథకాల రూపకల్పన జరుగుతుందో దేశం నిరుద్యోగ సమస్యతో, ప్రజలు దారిద్ర్య స్థితిలో బాధపడే పరిస్థితి ఉండదు. అదే పరిస్థితి దోపిడీలకు, దొంగతనాలకు, హత్యలకు తావివ్వదు. మనిషి సంతృప్తిగా జీవనం సాగించే పరిస్థితి కల్పించినప్పుడు మావోయిస్టులు, ఉగ్రవాదం, టెర్రరిజం వంటి వాటిని ప్రేరేపించే సంస్థలకు చోటుండదు. అంతేగాక మనకున్న వనరులను సక్రమమైన వినియోగంలోనికి తీసుకునిచ్చినప్పుడు, మన జీవన ప్రమాణ స్థితి మెరుగ్గా ఉండే పరిస్థితి కల్పించినప్పుడు, మన మేధాశక్తిని ఇతర దేశాలకు స్వప్రయోజనాలకు పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం రాదు. మన దేశం ఇతర దేశాల వారికి ఆదర్శంగా నిలబడగలగాలి. మన భరతమాతను అందించే హస్తంగానే ఉంచగలగాలి. ఈ విధమైన ఉచ్చస్థితికి మన దేశం చేరుకోవాలంటే మనిషి ఆలోచన విధానంలో, జీవన ప్రవృత్తిలో మార్పు రావాలి. ఈ వ్యవస్థ మనది, మనందరిది, మనందరికీ సమాన హక్కులున్నాయనే భావన రావాలి. సమైక్యంగా ఉండాలనే ఆలోచనను పెంపొందించుకోవాలి. మనం ఉచ్చస్థితికి చేరుకున్నా లేదా అందుకు భిన్నమైన పరిస్థితిని తెచ్చుకుంటున్నా, మనలో మనం ప్రతి ఒక్కరము బాధ్యులమే గాని ప్రభుత్వం అనే పేరుతో గల కొంతమంది వ్యక్తులు కాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి.
1: మీరింతవరకు ధరల పెరుగుదల గురించి, నిత్యావసర వస్తువుల చట్టం చెప్పే నిబంధనలు అనే అంశం గురించి శ్రీమతి జి భారతి గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచారాలకు వింటారు. రచనాశ్రీ సామా సునీల్.
1: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ పనుల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి కుల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాంట్రాక్టు ప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి 447 కోట్ల రూపాయలను కేటాయించిందని, 4 నెలల సమయంలో కాంట్రాక్టు సంస్థ పనులను 100% పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి పొరపాట్లు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో మొదటి దశగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ తదితర కీలక బాధ్యతలకు నోడల్ అధికారులను నియమించి వారి బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే 22A భూముల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ వి వీరబ్రహ్మయ్య మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు, రీసర్వే, 22A భూములు తదితర అంశాలను ఏకకాలంలో అధికారులు నిర్వహించాల్సి ఉన్నందున ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు తెలిపారు. భారత రాష్టపతి ద్రౌపదీ ముర్ము జిల్లాలో ఈ నెల 14-15 తేదీలలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్టపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, పార్కింగ్ బందోబస్తు ఏర్పాట్లను ట్రాఫిక్ పోలీసులు ఇతర విభాగాల సిబ్బందితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టే విధంగా సూచనలు చేశామని తెలిపారు. రాష్టపతి వెంట వచ్చే ఉన్నతాధికారులు సిబ్బంది కోసం అంతర్జాతీయ విమానాశ్రయం నందు గ్రీన్ రూముల ఏర్పాటు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వం వయోవృద్దుల రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించిందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వయోవృద్దుల రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశామని, రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెల 1వ తేదీన వృద్దులకు 4,000 రూపాయల పింఛను జిల్లాలో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా అధికారులతో కలిసి రాష్ట వ్యాప్తంగా 20067 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా వారి గ్రామంలోని ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ది కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలకు నిధులను కేటాయిస్తున్నారని, ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయల నిధులు అందించడం ద్వారా రహదారి నిర్మాణం, ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 11,359 కోట్ల రూపాయల అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి 51 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులను రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. త్రాగునీరు, డ్రైనేజీ రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు ఈ నిధులు ఉపయోగించుకుని సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖ విందాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట లారీ డ్రైవర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. గీత రచన సిరివెన్నెల

ఇలాంటి చిత్ర తెలంగాణ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శివరామరాజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. గీత రచన విజయ్ కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నర్తనశాల చిత్రం నుంచి పి సుశీల పాడారు. గీతరచన సముద్రాల సీనియర్, సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ప్రియమైన నీకు. చిత్రం నుంచి చిత్ర పాడారు, గీత రచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి ఫిలిం గీత విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ శశాంక్ గారి వేణుగానం వింటారు. కార్యక్రమంలో ముందుగా మీనాక్షి మే ముదందేహి పూర్వీ కళ్యాణి రాగం, అదితాళం ముత్తుస్వామి దీక్షిత రచన

ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ శశాంక్ గారి వేణుగాని ఉంటున్నారు. కార్యక్రమంలో చివరగా అన్నపూర్ణి సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షిత రచన

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ శశాంక్ గారి వేణుగానం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పన్నపాట, గీతరచన సిరివెన్నెల

నమస్తే. మరొకటి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వాతి కిరణం చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

ఇలాంటి నమస్తే అమరావతి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట ద్వారక చిత్రం నుంచి సమీర భరద్వాజ్ పాడారు. గీత రచన రెహమాన్, సంగీతం సాయి కార్తీక్.

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడారు. గీత రచన సిరివెన్నెల

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: వస్తుసేవల పన్ను

జీఎస్టీ దేశంలో జులై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక ప్రయాణంలో జీఎస్టీ ఒక చారిత్రక మలుపు వంటిది. జీఎస్టీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నులను సరళీకృతం చేసింది, పారదర్శకతను పెంచింది. ఈ పునాదిపై భారత ప్రభుత్వం తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఆమోదించింది. ఇది పన్ను వ్యవస్థను మరింత సజావుగా, సమర్థంగా, సాంకేతికతతో నడిచేలా చేయడానికి రూపొందించబడింది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని, భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తూనే వ్యాపారులను శక్తివంతం చేయడంలోనూ, సంక్లిష్టతలను తగ్గించడంలోనూ, వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల అనునిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్టీ సంస్కరణలు రూపొందించబడ్డాయి. జీఎస్టీ కింద గతంలో 12% పన్ను విధించిన 99% వస్తువులను ఇప్పుడు 5% తగ్గించారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గించారు. ఇకపై 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, మ్యాప్లు, అట్లాస్లు మొదలైన విద్యా సంబంధిత వస్తువులపై జీఎస్టీని మినహాయించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నిత్యం ఉపయోగించే టూత్పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్ మొదలైన వాటిపై పన్నును 18% నుంచి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, డైరీ పదార్థాలపైన, నమ్కిన్స్, భుజియా, మిక్చర్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. వైద్యులు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలు జీఎస్టీ నుంచి మినహాయించబడ్డాయి. ఆరోగ్యానికి అనుకూలమైన పన్ను విధానాన్ని ప్రోత్సహించడం, మందులు, ముఖ్యమైన వైద్య పరికరాల ఖర్చును తగ్గించడం, బీమా కవరేజ్ను పెంచడం జీఎస్టీ హేతుబద్ధీకరణ లక్ష్యం. మందులపై జీఎస్టీని 12 నుండి 5% తగ్గించారు. కొన్నిటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల ముఖ్యమైన మందుల ఖర్చులు తగ్గాయి. తద్వారా రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఎనస్థీషియా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బ్యాండేజ్లు, డయాగ్నోస్టిక్ కిట్లు, సర్జికల్ గ్లోవ్స్, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య ఉపకరణాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల ఆరోగ్య సంరక్షణ సేవలు చౌకగా లభిస్తున్నాయి. కంటి అద్దాలు, కంటి అద్దాల లెన్స్లు, కాంటాక్ట్ లెన్స్, గోగుల్స్పై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు దృష్టి దిద్దుబాటు సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, వృద్ధులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందినవారు ప్రయోజనం పొందుతారు. బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి సేవలు 12 నుండి 5% తగ్గించబడ్డాయి. ఔషధ వస్తువుల తయారీకి సంబంధించిన పనులపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గింది. వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీ లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియం ఇక నుండి చౌకగా ఉంటుంది. ఇది ఆరోగ్య బీమా అధికారిక వైద్య సంరక్షణను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. అమోనియా, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మొదలైన ఎరువులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించడం వల్ల ఎరువుల ఖర్చు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు ఎరువుల సంస్థలకు ఇన్పుట్ ఖర్చును తగ్గించి ధరల పెరుగుదలను నివారిస్తుంది, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 12 రకాల బయో పెస్టిసైడ్లు అంటే జీవ పురుగు మందులు, అనేక సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ నిర్ణయం పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఈ తగ్గింపు చర్య రైతులు రసాయన పురుగు మందుల నుండి జీవ పురుగు మందుల వైపు మళ్లడానికి ప్రోత్సహించి నేల ఆరోగ్యాన్ని, పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది. బయో పెస్టిసైడ్లు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసే చిన్న రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. సహజ వ్యవసాయ మిషన్కు అనుగుణంగా ఉంటుంది. వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రైతు సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి, స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి. పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడానికి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. అందరికీ ఆరోగ్యం అనే ప్రభుత్వ దార్శనికతను జీఎస్టీ సంస్కరణలు బలోపేతం చేస్తాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను, రైతులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తదుపరి తరం

0: జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు ఇతోధికంగా మేలు చేస్తాయి. ప్రజల జీవన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకుని తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రూపొందించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంస్కరణలు అందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగీ, దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయి కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్ సాబున్ శాంపూ సే లేకర్ ఘీ ఆర్ ఖానే కీ కై చీజే సస్తీ హో జాయేగీ. బచ్చో కీ పఢాయీ మే కామ్ ఆనే వాలీ స్టేషనరీ కీ కీమత్ ఘట్ జాయేగీ.
0: పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు, వ్యర్థాల నిర్వహణ సేవలు, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. సౌర పవన విద్యుత్ పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సౌర ఫలకాలు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, విండ్ టర్బైన్లు, సంబంధిత పరికరాల ఖర్చులు నేరుగా తగ్గుతాయి. ఈ తగ్గింపు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇళ్లలోనూ పారిశ్రామిక అవసరాలకు పునరుత్పాదక ఇంధన వినియోగ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సీఈటీపీలు, మురుగునీటి శుద్ది ప్లాంట్లు అందించే సేవలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు చర్య పరిశ్రమలు కేంద్రీకృత వ్యర్థాల శుద్ది పద్ధతులను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్దికి తోడ్పడుతుంది. బయోడిగ్రేడబుల్ సంచులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించారు. ఇవి ఇక నుండి తక్కువ ధరకు లభ్యమవుతాయి. వినియోగదారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరంగా ఉండేలా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ ఉత్పత్తిదారులు చిన్న మధ్యతరహా సంస్థలు లేదా స్టార్టప్లు కాబట్టి తక్కువ జీఎస్టీ వారి మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. మినీ బస్సులపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. అలాగే వాణిజ్య వస్తువులను రవాణా చేసే ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. జీఎస్టీ రేటు తగ్గింపు వాహనాల విస్తరణ, ఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది. పాత వాహనాలను దశలవారీగా తొలగించడం వల్ల కాలుష్యం, ఉద్గారాలు తగ్గుతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశంలో హరిత పరివర్తనకు శక్తినిస్తాయి. వాణిజ్య వస్తువులను రవాణా చేసే వాహనాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సరుకు రవాణా రేట్లు తగ్గి వస్తువులు చౌకగా లభించడానికి తదుపరి తరం జీఎస్టీ మార్గం సుగమం చేసింది. ఇది వ్యవసాయ వస్తువులు, సిమెంటు, ఉక్కు మొదలైన అనేక ఉత్పత్తులను చౌకగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. రహదారి రవాణా రంగంలో పెద్ద వాటాను కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ట్రక్ యజమానులను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా సహాయపడుతుంది. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో 2 స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని, పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ విధించినట్టు నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
2: దగ్గర దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి, దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జీఎస్టీ. మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జీఎస్టీ కౌన్సిల్. 12% ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5% వెళ్ళిపోయాయి. ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18 వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింది.
0: జీఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరల్లో లభిస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధన కూడా వేగం పుంజుకుంటుంది. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల చౌక ధరకు లభించే ఈ వస్తువులు మరిన్ని కుటుంబాలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్కరణలు స్థానిక తయారీని ప్రోత్సహిస్తాయి. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. టీవీతో సంబంధం లేని మానిటర్లు, ప్రొజెక్టర్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల విద్యా సంస్థలు, కార్యాలయాలతో పాటు డిజిటల్ శిక్షణ కేంద్రాలకు ఖర్చులు తగ్గుతాయి. ఇదే విధంగా పవర్ బ్యాంకులు సహా లిథియం అయానేతర ఎలక్ట్రిక్ ఎక్యుమినేటర్లపై జీఎస్టీని 28% నుంచి 18% పరిమితం చేయడంతో ఇంధన నిల్వ సేవలు

0: మరింత చౌకధరలో అందుబాటులోకి వచ్చాయి. రెండు వైపులా ప్రసారాలకు వాకీటాకీలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాలకు కొనుగోలు ఖర్చులు తగ్గుతాయి. కంపోస్టింగ్ యంత్రాలపై ఇక నుండి 12% బదులు 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఇది వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియతో పాటు కంపోస్టింగ్ సాంకేతికతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంస్కరణలతో ఎలక్ట్రానిక్స్, సాంకేతిక విజ్ఞాన అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ది నమోదవుతుందని భావిస్తున్నారు. గిరాకీ పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలకు, దేశీయ తయారీదారు సంస్థలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సిమెంట్పై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించగా, మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్పై పన్నును 12% నుంచి 5% తగ్గించారు. హస్తకళా ఉత్పత్తులు, పెయింటింగ్లు, వివిధ రకాల బొమ్మలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం బ్లాగ్ రచన పోటీ, ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైనింగ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆసక్తి గల దేశ ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, డిజైన్ నిపుణులు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ బ్లాగ్ రచన, ఇన్ఫోగ్రాఫింగ్ డిజైనింగ్ పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన నగదు బహుమతులు పొందవచ్చు. సెప్టెంబర్ 15 ప్రారంభమైన పోటీలు 15 అక్టోబర్ సాయంత్రం 5:30 ముగుస్తాయి. మరిన్ని వివరాలకు myGOV.in ను సందర్శించవచ్చు. ఈ విధంగా ప్రజలకు అవసరమైన అన్ని రంగాలకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడుతున్నాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు జీవన సౌలభ్యం, సంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ సరళమైన వృద్ధి ఆధారిత జీఎస్టీ వ్యవస్థను రూపొందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సరళీకృత జీఎస్టీ వ్యవస్థ భారతదేశ పన్ను ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
1: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2: వామపక్ష తీవ్రవాదం ఒకప్పుడు దేశంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి, శాంతి భద్రతలకు సవాలుగా నిలిచిన సమస్య. హింస, భయాందోళనల కారణంగా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి, ప్రజా సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యమిస్తూ సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవైపు భద్రతా బలగాల కార్యకలాపాలను విస్తరిస్తూనే, మరోవైపు మారుమూల గ్రామాలకు రహదారులు, వంతెనలు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకింగ్, ఉపాధి అవకాశాలను చేరువ చేస్తున్నారు. భద్రతతో కూడిన అభివృద్ది, అభివృద్దితో పెరిగే ప్రజల విశ్వాసం, ప్రజల భాగస్వామ్యంతో బలోపేతమయ్యే సుపరిపాలన, ఈ సమన్వయ విధానం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో క్రమంగా మార్పుకు దారితీస్తోంది. హింసకు బదులుగా అభివృద్ది, భయానికి బదులుగా భద్రత, వెనుకబాటుతనానికి బదులుగా అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దేశ అభివృద్దికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ది, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు

0: ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలలు స్థాపించడం, పోస్టాఫీసులు, బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా ఆర్థిక సేవలను ఇంటింటికి చేరవేయడం జరుగుతోంది. గిరిజనులకు, స్థానిక ప్రజలకు అటవీ భూములపై హక్కుపత్రాలు అందించి వారి భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. హింసను విడి జనజీవన స్రవంతిలోకి వచ్చే తీవ్రవాదులకు ఆర్థిక సహాయం, నివాసం, స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. ఒకప్పుడు 100 కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన నక్సల్ ప్రభావం అభివృద్ది, భద్రతా చర్యల వల్ల గణనీయంగా తగ్గింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రోడ్లు, నెట్వర్క్, ఉపాధి పనులు అందడంతో స్థానికులు అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
0: छत्तीसगढ़ लोनी बस्तर डिवीजन लो వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత భద్రతా బలగాలు, రాష్ట పోలీసులు ఉమ్మడిగా అతిపెద్ద కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ కాగర ప్రారంభించాయి. మావోయిజం, నక్సల్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, ఇప్పటివరకు మావోయిస్టులకు సురక్షిత స్థావరాలుగా ఉన్న దండకారణ్యం, అబూజ్ మాడ్, బీజాపూర్, సుక్మా సరిహద్దు అటవీ ప్రాంతాల్లోకి నేరుగా వెళ్లి శోధించడం, దట్టమైన అడవుల్లో కొత్తగా భద్రతా బలగాలు క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల సంచారాన్ని అడ్డుకోవడం ఈ ఆపరేషన్ లక్ష్యాలు. దీనిలో అనేక రక్షణ, ప్రత్యేక దళాలు కలిసి పనిచేసి విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ కింద జరిగిన ఎన్కౌంటర్లలో అనేక మంది కీలక మావోయిస్టు కమాండర్లు మరణించారు. ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: బస్తర్ వాళ్ళు ఇస్లియే చుట్ గయే థే కి వహా లాల్ ఆతంక్ కా పర్ఛాయా థా, ఇస్లియే వహా వికాస్ నహీ పహుంచా. లాల్ ఆతంక్ కా పర్ఛాయా వికాస్ నహీ హై, ఇస్లియే నహీ గయా థా. లాల్ ఆతంక్ కా పర్ఛాయి వహా పడా థా, ఇస్లియే వికాస్ నహీ పహుంచా థా. ఆజ్ పర్ఛాయి హట్ గయీ హై ఔర్ బస్తర్ వికసిత్ హో రహా హై మాన్యవర్, బస్తర్ మే వికాస్.
0: రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. గిరిజన యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా వారిని అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. గిరిజనుల జీవనోపాధికి కీలకమైన అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించడం, అటవీ హక్కుల గుర్తింపు ద్వారా అర్హులైన వారికి హక్కులను కల్పించడం వంటి చర్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భద్రత, అభివృద్ది, ప్రజా సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశముంది. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా మరింత వేగంగా ప్రగతి పదంలో ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ,
3: We have been able to successfully target and cut down the left-wing extremism. First of all, from the police side, there is a eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
0: ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించారు.

క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. 2010లో అత్యధికంగా 1936 హింసాత్మక ఘటనలు నమోదు కాగా ప్రభుత్వ వ్యూహాత్మక

0: నయే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ద్వారా మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలను, విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి పునరావాసం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా మావోయిస్టు సభ్యులు చేజారేలా చేశారు. అటవీ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టడంతో భద్రతా బలగాల పటాలాలు సులువుగా పహారా కాయడానికి, గిరిజనులకు మార్కెట్ అనుసంధానం వీలయ్యింది. మారుమూల గ్రామాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంచార వైద్య వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. హింసను వీడి సాధారణ జీవితంలోకి రావాలనుకునే మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఉపశమనం కింద 2,50,000 రూపాయల నుండి 5,00,000 రూపాయల వరకు సహాయం అందిస్తోంది. స్వయం ఉపాధి లేదా నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందే కాలంలో నెలకు 6,000 రూపాయల వరకు ఉపకార వేతనం చెల్లిస్తారు. ఆయుధాలతో లొంగిపోతే ఆ ఆయుధాల స్థాయిని బట్టి అదనంగా ప్రత్యేక నగదు బహుమతి అందిస్తున్నారు. తీవ్రమైన నేరాలు లేని వారిపై ఉన్న పాత కేసులను ఉపసంహరించుకోవడం లేదా వేగవంతమైన విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. లొంగిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. దీనిపై మాజీ మావోయిస్టు సభ్యులు మాట్లాడుతూ,
1: నా పేరు వంతాల బాలకృష్ణం నాయుడు. మా గ్రామం ఎకరాపల్లి గ్రామం, బొయితెల పంచాయతీ, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. అంతకు ముందు హైదరాబాద్ లోని బీటెక్ డిస్కంటిన్యూ గ్రాడ్యుయేట్ చదివి ఉన్నాను. నేను ఉన్న 2 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. అదే క్రమంలోని మావోయిస్టు పార్టీ తరపున అనేక పోరాటాలు ప్రజల తరపున చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీసు వారు, ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నాకు ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డు మొత్తం వెంటనే ఇవ్వడం జరిగింది. నేను కుటుంబంతో బతుకుతున్నాను. మారుమూల గ్రామంలోని పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. అలాగే ప్రభుత్వం వారు నా నుండి ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరిస్తానని నేను తెలియజేస్తున్నాను.
0: స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావంతో వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ది, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోంది. అభివృద్ది ఫలాలు చివరి వ్యక్తికి చేరినప్పుడే సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందనే కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు చేరడం, విద్యాసంస్థలు అందుబాటులోకి రావడం, ఆరోగ్య సేవలు విస్తరించడం, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ది అవకాశాలు లభించడం వంటి పరిణామాలు సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయి. ప్రజలకు భద్రతతో పాటు అభివృద్ది అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రాంతాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వస్తుంది. ముఖ్యంగా యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వామ్యులను చేయడం, వారికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం భవిష్యత్తు ప్రగతికి కీలకంగా మారుతుంది. ఇక శాంతి నెలకొన్న చోట అభివృద్దికి అవకాశాలు విస్తరిస్తాయి. అభివృద్ది వేగం పుంజుకున్న చోట ప్రజలకు మెరుగైన జీవన భద్రత అవకాశాలు అందుతాయి. ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం ద్వారా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిరమైన సమగ్ర అభివృద్దికి పునాదులు వేయవచ్చు.
2: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధిపై

0: ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన ఆత్రేయ

0: మీరు ఇంతవరకు చిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రంలో శ్రీ కె బాలకృష్ణ గారు ఉన్నారు. వీరు పలు రాష్ట్రాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దార్శనిక భారత్ పరంపరలో భాగంగా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశానిగా చూడాలనే దార్శనిక భావంతో మన ప్రియతమ ప్రధాని దార్శనికతతో ఈ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా పన్నులకు సంబంధించి చట్టాలలో ఎన్నో సంస్కరణలను తెచ్చారు. మరి వాటి గురించి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారు.
3: నమస్కారం సార్. ఆకాశవాణి ద్వారా శ్రోతలందరితో ఈ ముఖ్యమైన విషయం

0: మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: ఇక చాలా సంతోషం అండి, ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి మీరు రావడము. ఈ సందర్భంలో ఈరోజు మనము పన్నుల గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ప్రపంచవ్యాప్తంగా పన్నుల గురించి చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. అయితే మన దేశంలో దీన్ని లక్ష్యంగా పెట్టుకుని దార్శనిక్ భారత్ 2047తో ఎలా జోడిస్తారో తెలియజేస్తారండి.
0: చాలా బాగా అడిగారు సార్. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా భారత్ను పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే దార్శనిక్ భారత్ 2047 లక్ష్యం. ఈ లక్ష్యానికి పన్నుల వ్యవస్థ ఒక వెన్నముక్కలా పనిచేస్తుంది. ఉదాహరణకు 2017లో వచ్చిన జిఎస్టి, అంటే వస్తు సేవల పన్ను. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నులను, 13 సెస్సులను ఒకే పన్నుగా మార్చింది. దీనివల్ల దేశం ఒకే మార్కెట్గా మారింది. 2017లో 66.5 లక్షలుగా ఉన్న రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్లు 2026 మే నాటికి 65 లక్షలుగా పెరిగారు. అలాగే జిఎస్టి వసూళ్లు 2017-18లో 7.4 లక్షల కోట్ల నుండి 2025-26లో 22 లక్షల కోట్లుగా పెరిగాయి. ఇలా పన్నుల వ్యవస్థ బలపడితేనే ప్రభుత్వానికి రోడ్లు, ఆసుపత్రులు, పథకాల కోసం నిధులు అందుతాయి. అదే దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అంటే మనకు నిత్యావసరమైన కొన్ని అవసరాలుంటాయి. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మన సిటీస్లో కానీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, తర్వాత నీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మన ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ తర్వాత మనకే మన సౌకర్యార్థమే దాన్ని ఉపయోగిస్తున్నారని వచ్చిన సారాంశంగా మీరు చెప్తాను.
0: అవునవును సార్, ఎగ్జాక్ట్గా.
1: అయితే అండి, ఇక పన్ను అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
0: ఖచ్చితంగా అండి. సులభంగా చెప్పాలంటే పన్ను అనేది ప్రజలు, వ్యాపారులు తమ ఆదాయం లేదా వారు కొనుగోలు చేసే వస్తువులు సేవలపై ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించే మొత్తం. ఇది ఏదో ఒక ప్రత్యేక సేవకు నేరుగా ప్రతిఫలం కాదు. దీనికి బదులుగా ఈ డబ్బును ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రక్షణ వ్యవస్థ వంటి ప్రజా అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే పన్ను అనేది ఒక దేశం, సమాజం కలిసి నడవడానికి ప్రజలందరూ కలిసి పోగు చేసే ఒక సామాజిక వనరు అని అర్థం చేసుకోవచ్చు.
1: చాలా చక్కగా వివరించారండి. అంటే చాలా వరకు పన్ను కడతా ఉన్నాము, మనకు ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు. అయితే మీరు ఇందాక తెలియజేశారు, ఈ పన్ను ద్వారానే మన ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, తర్వాత రక్షణ వ్యవస్థ, ఇంకా ప్రజా అవసరాల కోసము ఎన్నో లబ్ధి చెందే కార్యక్రమాలు ఈ పన్నుల ద్వారానే వారు అందిస్తున్నారని తెలియజేశారండి. చాలా మంచిదండి. ఇక మరొక ప్రశ్న అండి బాలకృష్ణ గారు, పన్ను కట్టడం వల్ల సాధారణ పౌరుడికి, దేశానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తారండి.
0: మనం చెప్పుకోవాలంటే పన్నుల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మొదటిది, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలు నిర్మించగలుగుతుంది పన్నుల వల్లే. రెండవది, విద్య, ఆరోగ్యం వంటి ప్రజా సంక్షేమ పథకాలు నడపడానికి ఇదే ప్రధాన ఆధారం. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు తీసుకున్నామంటే ఇందులో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య బీమా అందుతుంది. మూడోది, రక్షణ, పోలీసు వ్యవస్థ వంటి భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి కూడా పన్నులే ఆధారం. ఇక నాలుగవది, పన్నుల ద్వారానే ప్రభుత్వం ఆదాయ అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేయగలుగుతుంది. ఎక్కువ సంపాదించేవారు ఎక్కువ పన్ను కట్టడం ద్వారా ఆ డబ్బు పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమానికి ఉపయోగపడేలా చేయగలుగుతుంది. కాబట్టి పన్ను కట్టడం అంటే పరోక్షంగా మనలో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగమవ్వడమే అన్నమాట.
1: చాలా సంతోషం అండి. ఇక మరొక ప్రశ్న అండి, పన్నులు ప్రధానంగా ఎన్ని రకాలుంటాయో తెలియజేస్తారా అండి?
0: ఈ పన్నులను మనం ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, అంటే ప్రత్యక్ష పన్ను. రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్, అంటే పరోక్ష పన్ను. ఈ రెండిటి మధ్య తేడా ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్స్ ని ఒక వ్యక్తి లేదా సంస్థ నేరుగా తన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లిస్తారు, దీన్ని ఇంకొకరికి బదిలీ చేయలేరు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసేటప్పుడు మనం చెల్లించే పన్ను. ఇది వినియోగదారుడి నుండి వసూలు

0: చేసి వ్యాపారి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
1: అంటే మనం మార్కెట్లో కొనుక్కుంటున్న సబ్బులు, కిరాణా వస్తువులు వీట్ల మీద కూడా ఇప్పుడు పన్నులు వేస్తా ఉన్నారు కదండి,
0: అవునండి,
1: ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తుందా అండి?
0: అంతే అండి. నిత్యావసర వస్తువుల మీద వ్యాపారి వినియోగదారు దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి పే చేస్తాడు.
1: తర్వాత
0: అవును,
1: కార్లు.
0: కార్లు, ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ రేట్ తక్కువ
1: తక్కువ
0: ఉంటుంది
1: ఉంటుంది.
0: లేదా అసలు ఉండదు కొన్ని వస్తువుల మీద.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక పోతే అండి, డైరెక్ట్ ట్యాక్స్ గురించి కొంత వివరంగా చెప్పండి, ఉదాహరణలు కూడా ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే మా శ్రోతలందరూ గ్రామీణ ప్రాంత శ్రోతలు, తర్వాత వారికి బాగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ మరి మీ ద్వారా వారికి వివరంగా తెలియజేయమని
0: ఖచ్చితంగా,
1: అడుగుతున్నానండి.
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము డైరెక్ట్ ట్యాక్స్ లో అతి ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఆదాయపు పన్ను. ఇది ఒక వ్యక్తి సంపాదించే జీతం, వ్యాపార లాభం, పెట్టుబడుల మీద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు కార్పొరేట్ ట్యాక్స్, అంటే కంపెనీలు తమ లాభాలపై చెల్లించే పన్ను, దీన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందికే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇటీవల చాలా సంస్కరణలు వచ్చాయి. ఉదాహరణకు ఫేస్లెస్ అసెస్మెంట్ విధానం వచ్చాక పన్ను చెల్లింపుదారు ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేకుండా ర్యాండమ్ గా కేసులు కేటాయించి రిస్క్ అనాలిటిక్స్ ఆధారంగా పరిశీలిస్తారు. 2023-24 నుండి డిఫాల్ట్ గా వచ్చిన కొత్త పన్ను విధానం, అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో 2025 బడ్జెట్ ప్రకారం జీతం ద్వారా 12,75,000 వరకు ఆదాయం ఉన్నవారు ఏ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అంటే సున్నా పన్ను. అంతేకాకుండా 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. అది పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను 536కి, 512 రూల్స్ ను 333కి కుదించింది. చట్టాన్ని చాలా సరళంగా మార్చింది. ఫలితంగా 2014-15లో 6.4 కోట్లుగా ఉన్న ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2024-25 నాటికి 10 కోట్లకు పైగా చేరింది.
1: మరి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే 6 కోట్ల నుంచి మీరు అనింది 10.9 కోట్లు అని చెప్పారు, అంటే 11 కోట్లు, 5 కోట్లు పైగా పన్ను కట్టేవారు పెరిగారు అని
0: పెరిగారు.
1: చెప్తే, ట్యాక్స్ పేయర్స్ పెరిగారు అంటే నిజంగా సంతోషం అనిపిస్తా ఉంది. అయితే ఇందాక డైరెక్ట్ ట్యాక్స్ గురించి చెప్పారండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి కూడా మా శ్రోతలకు కాస్త బాగా వివరించండి. అందులో ఇటీవలి కాలంలో జీఎస్టీ అనేది చాలా వింటున్నామండి, ఈ జీఎస్టీ ఎలా వస్తుందో కూడా తెలియజేయండి.
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇందులో ప్రస్తుతం అతి ముఖ్యమైనది జీఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఒక వస్తువు కొన్నా, ఒక సేవ తీసుకున్నా దాని ధరలో జీఎస్టీ కలిసి ఉంటుంది. అంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటి అనేక పన్నులు వేరువేరుగా ఉండేవి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేసేటప్పుడు అనేక సార్లు తనిఖీలు, పన్నులు కట్టాల్సి వచ్చేది. 2017లో జీఎస్టీ వచ్చాక ఇవన్నీ ఒకే పన్నుగా మారి దేశం మొత్తం ఒకే మార్కెట్గా మారింది.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక ఇలాంటి పన్నుల సంస్కరణలు సాధారణ పౌరుడి జీవితంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుందండి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మా శ్రోతలకు కాస్త వివరిస్తారండి.
0: ఇప్పుడు మనం చూసామంటే ఇలాంటి సంస్కరణల ప్రధాన ఉద్దేశం పన్ను చెల్లించడం సులభతరం చేయడం, పన్ను వ్యవస్థపై నమ్మకం పెంచడం. పన్నులు సరళంగా, పారదర్శకంగా ఉంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా పన్ను వ్యవస్థలోకి వస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ వనరులు అందుతాయి. ఆ వనరులతో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టగలుగుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. సులభమైన పన్ను విధానం ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది, ఎక్కువ వసూళ్లు జరుగుతాయి, ఆ డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదే ప్రక్రియ మెల్లగా మనల్ని దార్శనిక భారత్ 2047 లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది.
1: ఇకండి, ఒక సాధారణ పౌరుడిగా పన్ను సక్రమంగా చెల్లించడం ఎందుకు ముఖ్యం అని మీరు చెప్తారు?
0: చాలా మంది పన్ను చెల్లించడం అనేది ఒక భారంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది ఒక బాధ్యత, అలాగే ఒక అవకాశం కూడా. మనం ఉపయోగించే రోడ్డు, మనం చదివే ప్రభుత్వ పాఠశాల, మనం వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రి, ఇవన్నీ పన్నుల ద్వారానే సాధ్యమవుతాయి. సక్రమంగా

0: కాలంలో పన్ను చెల్లించడం వల్ల మనం చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండటమే కాకుండా రుణాలు తీసుకోవడం, వీసా ప్రాసెస్ లాంటి విషయాల్లో కూడా మన ఆదాయపు పన్ను రిటర్న్లు ఉపయోగపడతాయి. అందుకే ఒక సీఏగా నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, పన్ను తప్పించడం కాకుండా పన్ను ప్లానింగ్ సరిగ్గా చేసుకొని చట్టపరంగా ఉన్న అన్ని మినహాయింపులు ఉపయోగించుకొని సక్రమంగా పన్ను చెల్లించడమే ఉత్తమమైన మార్గం.
1: చాలా చక్కగా చెప్పారండి. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలు, పన్ను వ్యవస్థ గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు వివరించారు. దార్శనిక్ భారత్ 2047లో భాగంగా పన్నుల గురించి మా శ్రోతలకు ఎంతో వివరంగా వివరించారండి. ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి ఎలా ఉపయోగపడతాయి, తర్వాత వీసా లాంటి ప్రక్రియల్లో ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారండి. ఇక ఈరోజు మా స్టూడియోకి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు మీకు, కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, తర్వాత వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా కోనసీమ జిల్లా మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, మరి వీరు కోరుతున్నారు దేవత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట

ఇలాంటి రాబోయే తిథి కార్యక్రమంలో ఉత్తరాత పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్ గ్రామం నుండి తిరువిదుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, మరి వీరందరూ కోరుతున్నారు నిండు మనసులు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణ రెడ్డి, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు వర్షం చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట, గీతరచన సిరి వెన్నెల, మరి వీరి కోసం ఈ పాట.

మరి నాటి రావయతిథి కార్యక్రమంలో చివరిగా పాడలు కోరుతున్న శ్రోతలు లక్కవరం నుండి వై వెంకటరెడ్డి. మరి వీరు కోరుతున్నారు మావిచ్చి గురు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పండ పాట. మరి వీరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనో పాడిన పాట అన్నమయ్య చిత్రం నుండి, జెకె భారవి గీత రచన,

కార్యక్రమంలో తర్వాత రాకేందు మౌళి సాహిత్యానికి అనిరుద్ రవిచందర్ సంగీతంలో ధనుష్ సునీత శాస్త్రి పాడిన పాట వినబోతున్నారు నవమన్మధుడు చిత్రం నుంచి.

కార్యక్రమంలో వినబోతున్న పాట ఏఎం రత్నం శివగణేష్ సాహిత్యానికి, ఏఆర్ రెహమాన్ సంగీతంలో జీన్స్ శ్రీనివాస్ నిత్యశ్రీ శ్రీరామ్ పాడిన పాట నరసింహ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట భువనచంద్ర గీతానికి హరిచరణ్ స్వర్ణలత పాడారు నీవల్లే నీవల్లే చిత్రం నుంచి.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి, గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

0: యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
2: సుప్రీం కోర్టు కే ద్వార సబ్ కే లియే ఖులే హై కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార్ హై వో హమారే పాస్ ఆయే హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్య హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార్ వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ

0: జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల రెండవ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా సంస్థ అభివృద్ధిలో యాజమాన్యం ఇంకా కార్మికుల పాత్ర ఈ అంశం గురించి శ్రీ ఇవ్వల యేసురాజు గారి ప్రసంగం వింటారు.
1: ఉత్పత్తి కారకాలన్నింటినీ సమన్వయపరిచి ఉత్పత్తిని నిర్విఘ్నంగా కొనసాగించేది సంస్థ. ఇటువంటి సంస్థ ఏ వస్తువును ఏ స్థలములో ఏ విధానములో ఏ పరిమాణములో ఉత్పత్తి చేయవలెనో అటువంటి క్రమశిక్షణ కలిగి ఉన్న కార్మికులను నియమించడానికి యాజమాన్యం తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ సంస్థల అభివృద్ధిలో యాజమాన్యం మరియు కార్మికుల పాత్రలను గురించి తెలుసుకుందాం. ముందుగా యాజమాన్యం వారు సంస్థ అభివృద్ధిలో నిర్వహించవలసిన పాత్ర గురించి తెలుసుకుందాం. సంస్థ యొక్క సమర్థత, అభివృద్ధి, లాభదాయకతలను నిర్ణయించే ముఖ్య అంశాలలో సముచిత పరిమాణం అంటే ఆప్టిమం సైజ్ ఒకటి. దీనినే సంస్థ అభిలషణీయమైన పరిమాణం అని కూడా అంటారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతముగాను పొదుపుగాను వినియోగించుకోదలిచినప్పుడు యాజమాన్యం వారు తీసుకోవలసిన నిర్ణయాలలో సంస్థ సముచిత పరిమాణమునకు సంబంధించినది అతి ముఖ్యమైనది. మార్కెట్కు నాణ్యమైన వస్తువులను అందించి వీలైనంత ఎక్కువగా విక్రయం చేసి లాభాలను అధిక

చేసుకోనవలెనని ప్రయత్నించడం సమస్త అభివృద్ధిలో ఒక భాగం. అయితే సంస్థలు తమకు తాము లాభం సంపాదించడమే కాక కార్మికులకు, వినియోగదారులకు, సమాజానికి కూడా క్షేమదాయకంగా ఉంటాయి. లాభాలను వీలైనంతగా పెంచవలెనన్నా యాజమాన్యం వారు కొన్ని మార్గాలను అన్వేషించవలెను. మార్కెట్ ధర కంటే ఉత్పత్తి వ్యయము, దీనినే ప్రొడక్ట్ కాస్ట్ అని అంటారు, ఇది తక్కువగా ఉన్నప్పుడే ఈ లాభ సంపాదనకు అవకాశం ఉంటుంది. సంస్థ యొక్క ఉత్పత్తి వ్యయము రెండు విధాలుగా ఉంటుంది. అవి ఏమిటంటే, ఒకటి చర వ్యయము, దీనినే వేరియబుల్ కాస్ట్ అని అంటారు. రెండవది స్థిర వ్యయము, దీనిని ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు. మొదటిగా చర వ్యయము అనగా ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి వ్యయాలు పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. ఇందులో ముడి పదార్థాల కొనుగోలు వ్యయము, ఇంధన ఖర్చులు, కార్మికుల వేతనాలు ఇమిడి ఉంటాయి. రెండవది స్థిర వ్యయం, ఉత్పత్తి పరిమాణముతో సంబంధం లేకుండా కొన్ని వ్యవస్థపరమైన ఖర్చులను అనగా వేరియబుల్ కాస్టులను స్థిర వ్యయాలు అని అంటారు. ఇందులో కర్మాగారాన్ని నిర్మించిన స్థలానికి చెల్లించే బాటకము, దీనినే రెంట్ అంటారు. యంత్ర సామాగ్రి కొనుగోలు వ్యయము, తరుగుదల మొదలగునవి ఉంటాయి. ఉత్పత్తి జరిగినప్పుడు చర వ్యయాలు మరియు స్థిర వ్యయాల మొత్తము ఉత్పాదిత వస్తువుల మొత్తం వ్యయముగా, టోటల్ కాస్ట్గా పేర్కొనబడుతుంది. తయారైన వస్తువుల సంఖ్య చేత మొత్తం వ్యయాన్ని భాగిస్తే సగటు మొత్తం వ్యయం వస్తుంది, దీనినే యావరేజ్ టోటల్ కాస్ట్ అని అంటారు. ఇది రేఖాచిత్ర పటములో యుఆకారములో ఉంటుంది. యాజమాన్యం వారు ఇది గమనించి సగటు వ్యయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు. సంస్థ దీర్ఘకాలిక వ్యవధిలో ఈ తగ్గుదలను ఆశిస్తుంది మరియు సాధిస్తుంది. ఉత్పత్తి క్రమక్రమముగా పెరుగుతూ ఉంటే సగటు ఉత్పత్తి వ్యయము తగ్గుతూ ఉంటుంది. కొంత పరిమాణము వరకు సంస్థ పెరిగిన తరువాత ఆదాయాలు రావడం పోయి పెరుగుదల వల్ల నష్టదాయకాలు రావడం ప్రారంభమవుతుంది. అందువల్ల సంస్థ ఒక స్థాయి కంటే పెరుగుదల పొందడం అనర్థదాయకం అవుతుంది. ఆ స్థితిలో సగటు ఉత్పత్తి వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. కనుక దీనినే లేదా ఈ స్థితిని సముచిత పరిమాణము లేదా అభిలషణీయమైన పరిమాణము అని అంటారు. ఈ పరిమాణములో ఉన్న సంస్థలను అభివృద్ధి చెందిన సంస్థలుగా పిలుస్తారు. ఈఏజి రాబిన్సన్ 1931లో రాసిన ద స్ట్రక్చర్ ఆఫ్ కాంపిటీషన్ ఇండస్ట్రీ అనే పుస్తకంలో ఇచ్చిన నిర్వచనము ప్రకారము, అభిలషణీయ సంస్థ అనగా దీర్ఘకాల వ్యవధిలో భరించవలసిన ఖర్చులన్నింటినీ లెక్కించుకున్న తరువాత వర్తమాన సాంకేతిక నిర్వాహక విధానాలతో సగటు ఉత్పత్తి వ్యయము, ద లోయెస్ట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కనిష్ట స్థాయిలో ఉండే తరహాలో కొనసాగుతూ ఉండే సంస్థను సముచిత సంస్థ లేదా ఆప్టిమం ఫరం అని నిర్వచించారు. సంస్థ అభివృద్ధిలో రెండవ అంశముగా సాంకేతిక శక్తులు, సాంకేతిక సముచిత్యము అని చెప్పవచ్చు. దీనినే టెక్నికల్ ఫోర్స్ అని కూడా అంటారు. సాంకేతిక శక్తులు వాటి ప్రభావాన్ని ఉత్పత్తి ప్రక్రియల మీద చూపెడతాయి. సాధారణంగా ఈ శక్తులు సంస్థ ఉత్పత్తి తరహాలను, సంస్థ పరిమాణమును పెంచుటకు దోహదం చేస్తాయి. సాంకేతిక సముచిత్యాన్ని నిర్ణయించే అంశాలు ముఖ్యంగా రెండు రకాలు. అవి ఏమిటంటే, ఒకటి శ్రమ విభజన, దీనినే డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటారు. రెండవది ఉత్పాదక ప్రక్రియల విలీనీకరణ, దీనినే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రాసెస్ అని అంటారు. ముందుగా శ్రమ విభజన గురించి తెలుసుకుందాం. సంస్థలోని ఒక పనిని రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రక్రియల కింద విడగొట్టడం శ్రమ విభజన అని అంటారు. శ్రమ విభజన వల్ల కలిగే ప్రయోజనాలకు ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ యాడమ్ స్మిత్ 1776 వ్రాసిన ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో వివరించిన గుండుసూదుల ఉదాహరణ చరిత్ర ప్రసిద్ధి కలిగినది. యాడమ్ స్మిత్ శ్రమ విభజన పద్ధతిలో తెలియజేసిన విధముగా యాజమాన్యము మరియు కార్మికులు ఉన్నట్లయితే ఆ సంస్థ అభివృద్ధిలో విజయం సాధించినట్లు అవుతుంది. ఒక వ్యక్తి తన మట్టుకు తాను కూర్చొని పనిచేస్తే రోజుకు ఒక్క గుండు సూదుని మాత్రమే తయారు చేయగలడు. కానీ యాడమ్ స్మిత్ తెలియచేసిన శ్రమ విభజన పద్ధతి ద్వారా అయితే అదే వ్యక్తి రోజుకు 48 గుండు సూదులను తయారు చేయగలడు అని తెలియచేసినాడు.

గుండుసూదెను తయారు చేయడానికి యాడమ్ స్మిత్ 18 రకాలైన విభిన్న కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ 10 మంది కార్మికుల చేత శ్రమ విభజన పద్ధతి ద్వారా యాజమాన్యం వారు చేయవలసిన పనులను పంపిణీ చేసి ఒక్క రోజులో 48,000 గుండుసూదులను ఉత్పత్తి చేయగలరు అని అంచనా వేయబడినది. ఈ పద్ధతి ఎలాగున అనగా, యాడమ్ స్మిత్ మాటలలో ఒక వ్యక్తి సన్నని తీగ తయారు చేయడం, రెండవ వ్యక్తి ఆ తీగను తిన్నగా నున్నగా తయారు చేయడం, మూడవ వ్యక్తి ఆ తీగను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం, నాలుగవ వ్యక్తి ఒక్కొక్క ముక్కకు తలను అమర్చడానికి అనువుగా అరగదీయడం, ఐదవ వ్యక్తి గుండె సూదే తలను తయారు చేయడం, ఆరవ ఏడవ వ్యక్తులు ఆ తలలను గుండుసూదులకు అతుకు పెట్టడం, ఎనిమిదవ వ్యక్తి గుండుసూదులను మెరిసే విధముగా తయారు చేయడం, తొమ్మిదవ వ్యక్తి గుండుసూదులను లెక్క పెట్టి కాగితంలో చుట్టడం, చివరిగా 10వ వ్యక్తి ఆ గుండుసూదులను అమ్మకానికి సిద్ధం చేయడం. ఇక శ్రమ విభజన వల్ల సంస్థకు కలుగు ప్రయోజనాలు గూర్చి యాడమ్ స్మిత్ ఇలా తెలియజేశారు. 1. కార్మికులలో నైపుణ్యము పెరుగుట, ఇంక్రీజ్ ఆఫ్ డిక్స్టిరిటీ. 2. ఉత్పాదక కాల వ్యవధి తగ్గటం, సేవింగ్ ఆఫ్ టైం. 3. కొత్త యంత్రాలను కనిపెట్టుట, ఇన్నోవేషన్ ఆఫ్ న్యూ మిషన్స్. వీటిని వివరంగా తెలుసుకుందాం. ముందుగా 1. కార్మికులలో నైపుణ్యము పెరగటం. ఒక పనిని ఒక వ్యక్తి అదే పనిగా చేస్తూ ఉంటే అతను ఆ పనిని చేయటంలో ఒక సులువును కనిపెట్టగలుగుతాడు. అప్పుడు ఆ పనిని అవలీలగా చేయటం అతనికి అలవాటవుతుంది. అనుకోకుండానే ఒకదాని తరువాత మరొకటి జరిగిపోతూ ఉంటుంది. కొంచెం తెలివి గలవాడైతే కొద్ది కాలంలోనే ఆ పని చేయటంలో మంచి నైపుణ్యం సాధిస్తాడు. అప్పుడు ప్రత్యేకీకరణకు వీలు కలుగుతుంది. అంతేకాదు, శ్రమ విభజన ద్వారా కలిగే ప్రత్యేకీకరణ వల్ల ఎవరికి తగిన పనిని వారికి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. శక్తిమంతునికి కఠినమైన పని, బుద్ధిమంతునికి సున్నితమైన పని, కొన్ని లోపాలు కలిగి ఉన్నవారికి అంతకు తగిన పని అప్పగించవచ్చును. ఈ విధముగా సంస్థ అభివృద్ధిలో కార్మికులను కూడా బాధ్యులుగా చేయవచ్చు. ఇక 2, ఉత్పాదక కాల వ్యవధి తగ్గటం. ఒకే రకం పనిని ఒకే వ్యక్తి వరుస పెట్టి చేస్తూ ఉంటే ఒక క్షణం కూడా వృధా అవదు, పని జరుగుతూనే ఉంటుంది. కార్మికుడు తన పని మీద దృష్టిని కేంద్రీకరించి పనిచేస్తాడు. దీనివల్ల యాజమాన్యం వారికి మరియు సంస్థకు ఎంతో ప్రయోజనం సమకూరుతుంది, ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. శ్రమ విభజన వల్ల ఉత్పత్తి కాల వ్యవధి తగ్గటమే కాకుండా ఉత్పత్తి కూడా అవిచ్ఛిన్నముగా క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక పని మీదే దృష్టి కేంద్రీకరించినప్పుడు, ఒక యంత్రాన్ని ఒక పనికే ఉపయోగించినప్పుడు శ్రమ విభజన ఫలితాలను పొందవచ్చు. ప్రముఖ అర్థశాస్త్రవేత్త రాబిన్సన్ కూడా ఈ రకమైన కేంద్రీకరణ సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలియజేశారు. ఇక 3, కొత్త యంత్రాలను కనిపెట్టుట. కార్మికుడు ఒకే పనిని అదే పనిగా రోజూ చేస్తుంటే కొన్నాళ్లకు ఒక యాంత్రిక సౌలభ్యం కోసం వెదకటం ప్రారంభిస్తాడు. చిన్న చిన్న సులువులను ప్రవేశపెట్టగలుగుతాడు. కార్మికుడు బుద్ధికుశలత కలవాడు, నిర్మాణాత్మక దృష్టి కలవాడు అయితే ఒక నవకల్పనను చేయగలుగుతాడు. ఒక కొత్త యంత్రం తప్పక అవతరిస్తుంది. ఈ సులువులు యంత్రాలు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి మరియు ఉత్పత్తిని అధికం చేస్తాయి. ఈ విధముగా సాంకేతిక శక్తులు సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇక 4, కార్మికులు సంస్థ అభివృద్ధిలో నిర్వహించవలసిన పాత్ర గురించి తెలుసుకుందాం. కార్మికులు తమలో గల క్రమశిక్షణ రాహిత్యమును తొలగించుకుని ఉద్యోగము పట్ల బాధ్యతతోనూ, మనోధైర్యముతోనూ, నీతిబద్ధతతోనూ మరియు అంకిత భావముతోనూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి. యాజమాన్యం వారికి మరియు కార్మికులకు మధ్య పారిశ్రామిక సత్సంబంధాలు మెరుగుపరచబడి శాంతిని నెలకొల్పబడితే సమ్మెలు, లాకౌట్లు ఉండవు. ఇది సంస్థ అభివృద్ధికి ఎంతో అవసరం. యాజమాన్యం వారు సంస్థ దీర్ఘకాలిక ప్రాతిపదికపై నిర్వహణ చేపట్టి స్వయం ప్రతిపత్తిని కలిగియుండి వస్తువుల డిమాండును, సాంకేతిక పరి

0: పరిజ్ఞానాన్ని, భవిష్యత్తులో వచ్చే మార్పులను లెక్కలోకి తీసుకుని ప్రాజెక్టుల అమలును తయారు చేసి సకాలంలో పూర్తి అయ్యేటట్లు చేసి ఉత్పాదక శక్తిని పూర్తిగా వినియోగించుకునేటట్లు చూడాలి. అనగా మార్కెట్ను విస్తృతపరచడం, ముడి సరుకులు నిరంతరం లభ్యం అయ్యేటట్లు చూడటం మరియు విద్యుచ్చక్తి కొరతను అరికట్టడం మొదలగు చర్యలను యాజమాన్యం వారు చేపట్టినట్లయితే సంస్థ అభివృద్ధి నిరంతరము కొనసాగుతూ ఉంటుంది.
1: సంస్థ అభివృద్ధిలో యాజమాన్యం ఇంకా కార్మికుల పాత్ర గురించి శ్రీ ఇవ్వల యేసురాజు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కర్షక గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు అన్వేషణ కథానిక సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. వినండి అన్వేషణ కథానిక.
1: మీ అన్వేష్ స్కూల్కి రాలేదు ఎందుకని? స్కూల్ నుండి వచ్చిన ఆ మెసేజ్ చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పనకు కాల్ చేశాడు. ఉలిక్కి పడింది ఆమె. అదేమిటి, వెళ్ళాడు కదా అంది. ఆనంద్ ఫ్యాక్టరీకి సెలవు పెట్టి వచ్చాడు. శిల్పను కూడా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చింది. తాళం తీసి లోపలకు వచ్చిన వాళ్లకు ఎదురుగా క్యాలెండర్కి పించేసి ఉన్న కాగితం కనిపించింది. వైట్ పేపర్ మీద రెడ్ ఇంకుతో రాసిన లెటర్ లాంటిది ఉంది.

అది అన్వేశ్చేతి వ్రాతి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్పకళ్ళు అప్పటికే నీటితో నిండి విక్కేల రూపంలో బయటికి వస్తున్నాయి. ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకుని నిలబడలేనట్లు సోఫాలో కూలబడ్డాడు. అతని ప్రక్కనే కూర్చొని శిల్ప కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది. డియర్ డాడీ, నేను అన్వేషిని రాస్తున్నాను, మీరు నా కోసం వెతుకుతారని తెలుసు డాడీ, అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను. నేనిప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను కదా, ఇంకా నాకు చదవాలని లేదు డాడీ, నాకసలు మన ఇంట్లోనే ఉండాలనిపించటం లేదు, బోర్ డాడీ బోర్గా ఉంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇద్దరూ ఇంట్లో ఉండరు. తాళం తీసి డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని ఫ్లాస్కోలో పాలు తాగాలి, వెంటనే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి. నాకేమో వెళ్లాలని ఉండదు, మమ్మీ వెళ్లాల్సిందే అంటుంది, నీవేమో మాట్లాడవు, పైగా నీవు చెస్ నేర్చుకోవచ్చు కదరా అంటావు. నైట్ నిద్ర కూడా మానేసి నేర్చుకోనా డాడీ, రోజు ఉదయమే మీరు ఆఫీసులకు నేను స్కూల్కి వెళ్తాం, నేను తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు, నేను మ్యూజిక్ క్లాస్ నుండి రాగానే తొందరగా స్నానం చేయి హోంవర్క్ చేయి అంటారు. భోజనం చేసేప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటమే సరిపోతుంది, భోజనం అవగానే వెళ్ళి పడుకోనన్న, అలారం అవగానే లేవటం లేదేమిటి, ఎక్సర్సైజ్ చేయమని రోజు చెప్పాలా అంటారు. నాకసలు చదువుకోవాలని లేదు, మ్యూజిక్ మీద లేదు, ఎక్సర్సైజ్ చేయాలని లేదు, నీతో మమ్మీతో మాట్లాడని కూడా లేదు డాడీ. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోకముందు మన విలేజ్కి వెళ్ళాం కదా, గుర్తుందా, అక్కడ ఎంత బాగుంది, అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగుల కోడిపిల్లలు, మన ఆవుకు పుట్టిన బుజ్జాయి, అది గంతులేస్తూ నాకసలు అందేది కాదు డాడీ. ఇంకా తాతయ్యతో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ, కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, తాతయ్యను అడిగితే చూసుకొని నడిస్తే ఏం కాదురా, అరికాలు గట్టిపడతాయి, రక్తం చక్కగా ప్రసరిస్తుంది అన్నారు. మరి మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను స్లిప్పర్స్ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటారెందుకు, మన చేలో వేసిన వేరుశనగ మొక్కలు పీకి ఒక పక్కకు తెచ్చి ఎండు తాటాకులతో మంట పెట్టారు తాతయ్య. ఆ మంట చల్లారాక తాతయ్య, పొలంలో పనిచేయటానికి వచ్చిన అంకుల్స్, పక్కనున్న మామిడి తోట తాతయ్య చుట్టూ కూర్చుని తింటూ ఉన్నారు, నన్ను తినమన్నారు. చేతికి నల్లగా అంటుతుంది తాతయ్య అన్నాను. మనం నేల తల్లి బిడ్డలంరా, మసి అంటకుండా మట్టి అంటకుండా ఎట్టా బతుకుతాం అంటూ తాతయ్య వలిచిపెట్టారు. భలే టేస్టీగా ఉన్నాయి, అవి తిన్నాక వాటర్ అన్నాను. మాతో పాటు కూర్చొని కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య పక్కనున్న అంకులతో, రే ఇంకా మా తోటలోకెళ్ళి 4 కొబ్బరి బొండాలు తెంపుకురారా, బుడ్డోడికి దావతగా ఉందట అన్నాడు. ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి స్టమక్ ఫుల్. డాడీ, నానమ్మ చనిపోయాక తాతయ్యను మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా, మళ్ళీ తాతయ్య చిన్నప్పటివి నీ చిన్నప్పటివి బోలుడు చెప్పారు. నీవు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ బ్యాగ్ అక్కడే పడేసి ఆడుకోవటానికి వెళ్లేవాడివట కదా, ఆడి ఆడి చీకటి పడ్డాక వచ్చేవాడివట, స్నానం చేసి కాసేపు చదువుకుని అన్నం తిని తాతయ్య దగ్గర పడుకునేవాడివట. అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట, నానమ్మ దగ్గర పడుకుంటూ కథలు చెప్తుంటే వింటూ నిద్రపోయేవాడివట. డాడీ, నాకు అలా మీ దగ్గరే పడుకోవాలని ఉంటది, మీరెందుకు నన్ను ఒక్కడిని వేరే బెడ్రూమ్ లో పడుకోబెడతారు, మీరు తాతయ్యను మన ఇంటికి తీసుకొచ్చాక నాకు చాలా బాగుంది డాడీ, కానీ తాతయ్య కొద్ది రోజులున్నాక మీరు మమ్మీ మాట్లాడుకోవటం నేను విన్నాను డాడీ, ఇద్దరం ఆఫీస్కెళ్తాం, బాబేమో స్కూల్కి వెళ్తాడు, ఇంట్లో ఆయన ఒక్కరూ ఏముంటారు అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పటం కూడా విన్నాను డాడీ, నాన్న మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు, గాని హోంలో అయితే మీలాంటి వాళ్ళుంటారు, మీకు బాగా కాలక్షేపంగా ఉంటుంది, సరిగా చూడని భయపడొద్దు, ఉచితంగా ఉండేది కాదులే, నేను డబ్బులు కడతాను, అన్నీ అమర్చి పెడతారు అన్నారు మీరు. తాతయ్య ఏం మాట్లాడలేదు, నీ వైపు నా వైపు చూసి నీ ఇష్టంరా అన్నారు. పాపం అప్పుడు

0: తాతయ్యను చూస్తే పిటీ అనిపించింది. ఇంట్లో ఇంకా తాతయ్య కంపెనీ ఉండదని తెలిసి ఏడుపొచ్చింది. పంపవద్దని నేనెంత ఏడ్చాను, ఆయనుంటే నీ చదువు సంగీతం సాగినట్టే అంది మమ్మీ. నువ్వేమో నీకు మంచి పప్పిని కొనుక్కొస్తాను, దానితో చక్కగా ఆడుకుందువు గాని అన్నావు నన్ను దగ్గర పడుకోబెట్టుకుని. మంచి కథలు కబుర్లు చెప్పే తాతయ్యను పంపేసి కుక్క పిల్లని తెస్తానన్న నీమీదే నాకు చాలా కోపం వచ్చేసింది డాడీ. నేను వెళ్తున్నానుగా, ఫోన్లో అయితే మాట్లాడిన సేపేరా, ఉత్తరాలైతే మళ్లీ మళ్లీ చదువుకుంటాను, నువ్వు నాకు ఉత్తరాలు రాయనాన్న అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు. అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉన్న నా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మనీ తీసుకున్నాను. నేను తాతయ్య దగ్గరకు వెళ్తున్నా, అడ్రస్ తెలుసు, మీతో పాటు వెళ్లేవాడిని కదా, తాతయ్యని తీసుకొని మన విలేజ్కి వెళ్లిపోతాం. నీకు తెలుసా డాడీ, తాతయ్యకు వంట చేయటం కూడా వచ్చు, నేను నేర్చుకుంటాను, తాతయ్యకి హోంకి కట్టే అమౌంట్ మాకు పంపు డాడీ. నేను మన పొలంలో పేడి ఇంకా వెజిటేబుల్స్ పండించడం నేర్చుకుంటాను, తాతయ్యకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ఓకే అనండి డాడీ, తాతయ్యను నాతో పంపేయమని హోం వాళ్ళకి మీరు కాల్ చేయండి, నన్ను వెనక్కి తీసుకురావద్దు. మనం తలుపులు కిటికీలు మూసేసి ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు కరెంటు పోయి రాకపోతే ఎలా ఉంటుంది, మన ఇంట్లో నాకు అసలా అలా ఉంటుంది డాడీ. నిజంగా అందుకే నాకు వెనక్కి రావాలి లేదు డాడీ, బాయ్ డాడీ. చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా స్తబ్దుగా ఉండిపోయాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉండ హోంకి కాల్ చేశాడు. తండ్రిని అడిగాడు, నాన్న అక్కడికి అన్వేష్ వచ్చాడా అని. ఇప్పుడే వచ్చాడు నాన్న. ఏంటి ఒక్కడే వచ్చాడు అడుగుతున్నారు ఆయన. ఏం లేదులే, మిమ్మల్ని చూడటానికి కాల్ కట్ చేశాడు ఆనంద్. వాడికి ఏం తక్కువ చేశామానండి ఇలా చేశాడు, ఏడుస్తూ అంది శిల్పన. ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ స్వగతంలా అన్నాడు, ఆనందించే వాటిని అందకుండా చేశాం, అక్కర్లేదన్న వాటిని ఎక్కువ చేశాం, భరించలేని ఒంటరితనాన్ని వాడికి తోడు చేశాం అన్నాడు బాధపడు. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నాన్న పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటుంది శిల్ప, మందబుద్ధులం, వీడేమో చెప్పగలిగాడు ఆయనేమో చెప్పలేకపోయారు. ఆగిపోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణుకుతుంటే గొంతు గాధికంగా వణికింది. పరిస్థితిని భర్త మాటలను పేరిచి వేసుకుంటుంది శిల్పన. చటుక్కున లేచాడు ఆనంద్. లేచి బయలుదేరు, వెళ్లి బాబుని నాన్నను ఇంటికి తీసుకువద్దాం అన్నాడు ఆనంద్. అలాగేనండి అంటూ లేచింది శిల్ప.
1: మీరింతవరకు అన్వేషణ కథానిక విన్నారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం వింటారు.

కార్మిక గీతం విన్నారు. ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం జొన్నవిత్తుల.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులకు నివాస స్థలాల అభివృద్దితో పాటు భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతి నగరంలో 242 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 9 మాస్టర్ ప్లాన్ రహదారులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని జేఎన్టీలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేసి స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తూ
1: Every great enterprise must pass 3 tests. Did the people gain? Did the industry gain? Did the planet gain? If the answer is all 3 is yes, you have built something that lasts. The government can build ports and policies, and we'll do it faster every year. But a

0: గృహ వ్యవసాయ వాణిజ్య పారిశ్రామిక రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఏల్చూరులో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి అద్దంకిలో ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ భవానీపురం రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ,
1: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఉండొచ్చు, నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం, అంటే రాష్ట వ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లో కూడా బీపీటీ సన్నరకం బియ్యం 49 రూపాయల కిలోకి 26 కేజీల బ్యాగ్ లో ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్దమయ్యాం. ఇంకా ఎక్కువగా ప్రజలు కోరుకునే వెరైటీ నెల్లూరు వెరైటీ, అది మార్కెట్ లో 85 రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే తీసుకొచ్చాం ప్రజల కోసం. ఇది ఒక అద్భుతమైన ప్రైస్ ఇంటర్వెన్షన్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కందిపప్పు కూడా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశ పాఠశాల విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ 1968 నుంచి అమల్లో ఉన్న 10+2 విద్యా విధానానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో నైపుణ్యాల అభివృద్దికి దోహదపడుతున్నాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దిశానిర్దేశం చేసిన విధానంగా జాతీయ విద్యా విధానం 2020 నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే पारंपरिक ज्ञान से लेकर भविष्य की टेक्नोलॉजी तक को समान रूप से महत्व दिया गया है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है.
0: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను, ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిమానోత్సవం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి పండుగ కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడ కొత్తపేటలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టపత్రుల దినోత్సవంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. భారత్లో అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని మంత్రి తెలియజేస్తూ,
3: 12 సంవత్సరాల క్రితం మన దేశంలో దేర్ యూస్ టు బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టార్ట్అప్స్. నౌ దేర్ ఆర్ 2,50,000 స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక 125 స్టార్ట్అప్స్ యూనికాన్స్ గా పిలుస్తారు. ఈ యూనికాన్ సిస్టమ్ 23 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో జనరేట్ అయింది. ఇవన్నీ యూనికాన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత ఇవాళ దేశంలో ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఇవాళ

0: భారతదేశంలో ఉంటున్న యువత తెలివితేటలు మేధో సంపత్తిని చాటి ఇవాళ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ని తయారు చేసే దిశగా ఇవాళ భారతదేశం తయారైంది.
1: తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపునున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 0724 నంబరు కలిగిన రైలు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి తిరుపతి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 0725 నంబరు కలిగిన రైలు రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా వేదమాత శ్రీ గాయత్రీదేవి శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: ఎవరైతే తనను గానం చేస్తారో వారిని సర్వకాల సర్వావస్థల యందును రక్షించే తల్లి.

గాయత్రీమాత. ముందుగా ఆమెనిలా ప్రార్థిద్దాం. ముక్తావిద్రుమహేమ నీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్

भयाङ्कुशकलाः शुभ्रं कपालं गदां शङ्खं चक्रमदारविन्दयुगलम् హస్తైర్వహంతీం భజే. ఈ దేవీ నవరాత్రులలో రెండవ రోజు అనగా ఆశ్వేయుజ శుద్ధ విదియనాడు దుర్గాదేవిని వేదమాత గాయత్రీదేవి అలంకారంతో దర్శనమిస్తుంది. ఈమె మంత్రం సకల మంత్రాలలోకెల్లా మంత్రరాజం. ఈ దేవి ఆదిపరాశక్తి అయిన మూలశక్తిగా, త్రిపదగా నిత్యం ఉపాసకుల చేత ఆరాధింపబడుతూ ఉంటుంది. ఈ దేవి గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. గాయత్రి మంత్రం మొట్టమొదటిగా ఋగ్వేదంలో చెప్పబడింది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్రాన్ని జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు భూమి మీదకు తీసుకుని వచ్చిన రోజు గనక ఆనాడు గాయత్రి జయంతిగా హిందువులందరూ పవిత్రంగా పర్వదినం జరుపుకుంటూ ఉంటారు. ఈమె రూపం ఎలా ఉంటుంది అంటే, పంచవర్ణముఖి అయి సత్వగుణ శోభతో ప్రకాశిస్తూ, ప్రతి ముఖంలోనూ త్రినేత్రయై, చేతులలో శంఖం చక్రం గదాంకుశాలతో మరియు కపాలాది ఆయుధములను ధరించి వరద అభయముద్రలతో ఈ శరన్నవరాత్రులలో రెండవ రోజున దర్శనమిస్తుంది గాయత్రీదేవి. ఈమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. జగద్గురు శంకరాచార్యుల వారు గాయత్రీమాతను అనంత శక్తిస్వరూపంగా ఆరాధించారు. గాయత్రీ మంత్రాన్ని ఉపాసిస్తే అనంత శక్తి కలిగి గాయత్రీమాత అనుగ్రహం కలుగుతుందని, వాక్శుద్ధినిస్తుందని పండితులు చెప్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు దేవీ నవరాత్రులలో దేవీ వ్రతం చేసినట్లుగా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు గాయత్రీ మంత్రాన్ని ఉపాసిస్తూ తపస్సు చేసి సృష్టి రచనా సామర్థ్యాన్ని ప్రాప్తింపజేసుకున్నట్లుగా దేవి భాగవతం తెలియజేస్తోంది. ఈ కథ వలన గాయత్రియే ఆదిపరాశక్తి అని తెలుస్తోంది. గాయత్రీదేవి గురించి విపులంగా చెప్పబడింది దేవి భాగవతంలో. పాతాళలోకంలో అతి దుష్టుడు, బలగర్వితుడు అయిన అరుణుడు అనే రాక్షసరాజుండేవాడు. ఇతడు దేవతల ద్వేషి. దేవలోకం ఎలాగైనా తను స్వాధీనం చేసుకోవాలనే కాంక్ష ఉండేది. గాయత్రీదేవి అనుగ్రహంతో ఇది సాధ్యమని గ్రహించి గంగాతీరంలో నిరాహారిగా ఉంటూ 10,000 సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠిస్తూ ఘోర తపస్సు చేశాడు. అతని ఉగ్ర తపస్సు వల్ల అతని శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టాయి. ఆ వేడికి లోకాలన్నీ తపించసాగాయి. దేవతలంతా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి తన మొరను వినిపించారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల కోరికపై అరుణుని వద్దకెళ్ళి, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. తనకు మరణం లేకుండా వరం ప్రసాదించమని కోరాడు. అది ఎవ్వరికీ సాధ్యం కాదన్నాడు. అరుణుడు అప్పుడిలా అన్నాడు, ఓ చతురానా, యుద్ధభూమిలో గాని, ద్విపాద ప్రాణుల వల్ల గాని, చతుష్పాద జంతువుల వల్ల గాని, స్త్రీ పురుషుల వల్ల గాని, పంచభూతాల వలన గాని నాకు మరణం లేకుండునట్లుగా వరమిమ్మని కోరాడు. బ్రహ్మ తథాస్తు అని వెళ్ళిపోయాడు. వరగర్వితుడైన అరుణుడు తన అనుచర గణంతో ఇంద్రలోకంపైకి దండెత్తాడు. దేవేంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకెళ్ళగా బ్రహ్మ దేవేంద్రాది దేవతలతో సహా కైలాసం వెళ్లి పరమేశ్వరునితో అరుణుని యొక్క ఆగడాలు వినిపించి రక్షించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, అరుణుడు గాయత్రీ మంత్రబల సంపన్నుడు కనుక వధించలేం. కాని అరుణుడు గాయత్రీ మంత్రాన్ని పఠించకపోయినా లేదా మరచిపోయినా అప్పుడు మాత్రమే అతడు వధింపబడతాడు. అతనిని సంహరించగల శక్తి ఆ పరాశక్తి మాత్రమే

0: కనుక ఆమెను ప్రార్థించండి అని చెప్పాడు. బ్రహ్మాది దేవతలంతా కలిసి ఆదిపరాశక్తి అయిన ఆ జగదంబను అనేక విధములుగా స్తుతించి ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతసించి ఆదిపరాశక్తి ప్రత్యక్షమై వారి కోరికను తీరుస్తానని అభయమిచ్చింది. దేవతల గురువైన బృహస్పతికి గాయత్రీమాత సంకల్పంతో ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచన ప్రకారం అరుణుని రాజ్యంలోకి ప్రవేశించి రాక్షసరాజైన అరుణుని దర్శించాడు. విచ్చేసిన దేవతల గురువైన బృహస్పతికి అరుణుడు అతిథి సత్కారాలు గావించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నేను దేవతల ద్వేషిని. దేవతలు నాకు పరమశత్రువులు. తమరి రాకలో ఆంతర్యమేమిటో అనగా బృహస్పతి ఇలా అన్నాడు, రాక్షసరాజా, మీరలా అనడం భావ్యం కాదు. ఎందుకంటే మీరు ఉపాసిస్తున్న గాయత్రీమాత మాకునూ ఆరాధ్యదేవతయే, కనుక మనం ఉభయలమూ మిత్రులమే అన్నాడు. ఆ మాటలు వినగానే అరుణునిలో దురహంకారం, దురభిమానం విజృంభించగా ఆనాటి నుండి గాయత్రీ మంత్రాన్ని జపించడం మానివేశాడు. ఎప్పుడైతే గాయత్రీ మంత్రాన్ని జపించడం మానివేశాడో ఆనాటి నుండి రోజురోజుకి అరుణుడు దుర్బలుడై తేజోవిహీనుడై క్షీణిస్తూ శక్తివిహీనుడయ్యాడు. సరైన సమయం చూసి ఆదిపరాశక్తి తన మాయా విలాసంతో కోట్లాది భ్రమరాలను సృష్టించి వాటిని అరుణునిపై ప్రేరేపించింది. ఆ తుమ్మెదలు భూమ్యాకాశాలను ఆవరించి లోకమంతా దట్టమైన చీకటిని చేసి అరుణునిపై అతని సైన్యంపై విజృంభించి దాడిచేశాయి. అమ్మవారిచే సృష్టింపబడిన తుమ్మెదలు అరుణుని గుండెలను తేనెటీగల ఓలే విజృంభించి దాడి చేసి చీల్చి చెండాడంతో అరుణుడు సైన్యంతో సహా వధింపబడ్డారు. నాటి నుండి ఆదిపరాశక్తి భ్రామరీదేవిగా కీర్తింపబడింది. అరుణుడు కోరినట్లే ద్విపాద ప్రాణులు కావు, చతుష్పాద జంతువులు కావు, స్త్రీ పురుషులు కారు, పంచభూతాలు కాదు, అతను ఉన్నది యుద్ధభూమి కూడా కాదు. రాక్షస పీడ వదిలినందుకు దేవతలంతా హర్షధ్వానాలతో దేవిని స్తుతించగా అందరికీ కోరిన వరాలను అనుగ్రహించి దేవి అంతర్ధానమైంది. ఈ విషయం దేవి భాగవతంలో చెప్పబడింది. వేదమాత గాయత్రీదేవి గురించి మంత్రానుష్ఠానం, గాయత్రీ మంత్ర జపం, ప్రయోగాలు, ప్రయోజనాలు, త్రికాల సంధ్యావందనం, గాయత్రీ మంత్ర పురశ్చరణ, గాయత్రీ మంత్ర మహిమ, గాయత్రీ మంత్ర విచారణ మొదలైన విషయాలు దేవి భాగవతంలో విపులంగా చెప్పబడ్డాయి. గాయత్రీ మంత్రోపాసకులైన సాధకులు భక్తి జ్ఞాన కర్మయోగముల ద్వారా పరబ్రహ్మ దర్శనం పొంది గాయత్రీమాత అనుగ్రహం ద్వారా బ్రహ్మైక్యం పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి. గాయత్రీ మంత్రం సాధకులలో ఋతుంభర ప్రజ్ఞారూపంలో ఉంటుంది. గాయత్రీదేవి అనుగ్రహంతో సాధకునిలో తృప్తి, తుష్టి, శాంతి లభించి నిరంతరం ఆనంద పరవశుడవుతాడు. శోకసంతాపాల నుండి విముక్తుడై పరబ్రహ్మతత్వంలో లీనమవుతాడని పురాణాలు చెప్తున్నాయి. గాయత్రీ మంత్రం పఠించటం వల్ల చతుర్వేదాలను పఠించిన ఫలితమిస్తుందని మొదలైన విషయాలన్నీ కూడా మన పురాణాలు తెలియజేస్తున్నాయి. మనమందరం కూడా ఈనాడు గాయత్రీమాత రూపంలో దర్శనమిస్తున్నటువంటి ఆ దుర్గాదేవిని మన సర్వారిష్టాలు తొలగిపోయి అందరినీ అనుగ్రహించమని ప్రార్థిద్దాం. స్వస్తి.
1: మీరింతవరకు వేదమాత శ్రీ గాయత్రీదేవి శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తిగీతం వింటారు.

0: భక్తి గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గాయత్రీదేవి విశేషాలు వింటారు.
1: శరన్నవరాత్రులలో రెండవ రోజైన ఈరోజు ఆశ్వీజ శుద్ధ విద్య. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అనంతశక్తి బ్రహ్మజ్ఞానం కలగాలని కోరుకుంటూ అమ్మవారిని కనకాంబరం రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ప్రత్యేక నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. అలాగే అల్లం గారెలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత. ముఖ

0: హేమ, నీల, ధవళవర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అభయహస్తంతో దర్శనమిస్తుంది ఆ మాత. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖాలలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రి ఉపాసన వలన బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసినట్లయితే అమ్మకు చేసినంత ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఆవిడ వేదమాత కాబట్టి. మరి ఈ రోజున శ్రీ గాయత్రీదేవిని పూజించి ఆమె కరుణాకటాక్షాలకు పాత్రమవుదాం.
1: కార్యక్రమంలో ఇప్పుడు భక్తి గీతాలు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

శ్రోతలకొక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో అంటే రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. 866-248-8812 నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను మొట్టమొదటి ప్రశ్న. ఎవరి జయంతి సందర్భంగా అక్టోబర్ 15వ తేదీని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఎవరి జయంతి సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఆన్సర్ తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఎవరి జయంతి సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఇది ప్రశ్న.

ఎవరి జయంతి సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చాలా చాలా మెసేజెస్ చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అశోక్, రమ్య, దినకర్, దేవాంశు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్, ఖమ్మం నుంచి. మూసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. కాసుల పద్మ, గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఓకే రాంగ్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప ఉడేవు, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. మలకమూలు తాలూకా కర్ణాటక నుంచి ఎస్పీ సుబ్రహ్మణ్యం. దక్షిణ చిరువోలంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. డోర్నాల బాలాజీ, వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రకాష్, గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. మధుసూదన్ రెడ్డి, పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఏలూరి డియా, పట్టాభిపురం, గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. రేణుక, గోపరాజు, కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి అగైన్ కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి. లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత అగైన్ రైట్ ఆన్సర్తో సూర్యనారాయణ, ఈతకోట నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బృందావనం, పద్మశ్రీ, శ్యామ్. కరెక్ట్ ఆన్సర్తో ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రమణమ్మ, రమ్య, యశ్విత, జాహ్నవి, హేమశ్రీ, హేమేంద్ర, ముంత పెద్దన్న, డ్రైవర్ బాబు, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి. రైట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో కేదర్ వీరేష్, రాజోలి మండలం నుంచి. చంద్రశేఖర్ కొల్ల

కొండాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కుంకలమర్రు గ్రామం తెల్లగలపాడు పాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, ఇంకా మూసపేట నరేష్ గ్రామ ప్రజలు వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. ఎం సత్యనారాయణ, శిరీష, మను, బొమ్మూరు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగనాథుని, వెంకటేశ్వరరావు, చేతన్, దివేజ్, మార్టూర్ నుంచి రత్నకుమారి, అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండ లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏలూరు నుంచి లక్ష్మీ, నరసమ్మ, అరుణకుమారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి, ఓకే క్వశ్చన్ ఏంటి అని అడుగుతున్నారు, ఎవరి జయంతి సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఎవరి జయంతి సందర్భంగా అక్టోబర్ 15వ తేదీని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డి అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి, నారాయణపేట జిల్లా నుంచి. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో విజయశేఖర్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాజేష్, శ్రీవల్లి, కుమార్, భాగ్యభాయ్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎవరి జయంతి సందర్భంగా అక్టోబర్ 15వ తేదీని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటామని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు జయంతి. విద్యారంగానికి ఆయన చేసిన కృషిని, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన అందించిన సేవలను, యువతను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన పడిన తపనను గౌరవిస్తూ ఈ రోజున, అంటే అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. విద్యార్థుల సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేలా రకరకాల కార్యక్రమాలను ఆ రోజు నిర్వహిస్తారు, అదన్నమాట సంగతి. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి. ఇంకొక మెసేజ్ వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాయి, నాగమణి, నరేష్, మాధవి. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ ప్రశ్నకి ఎవరూ సమాధానాలు పంపించొద్దు, ఎందుకంటే మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు కార్యక్రమంలో రెండవ ప్రశ్న, జాగ్రత్తగా వినండి. మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ప్రశ్న ఇంకోసారి, మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి, మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు?

మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రకాష్ గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి శ్రీ వైష్ణవ్ రుత్విక్ నేదునూర్ కళ్యాణ్చారి. కరెక్ట్ ఆన్సర్ రాధా ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ మూసపేట మహబూబ్ నగర్ నుంచి. రాంగ్ ఆన్సర్గా ఒకసారి చెక్ చేసుకోండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి. కరెక్ట్ ఆన్సర్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి బ్రహ్మచారి శ్రీరామ్దాస్ అంజాచారి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుండి అనురాధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మ గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చరితవ్య రేవంత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐటీఐ జంక్షన్ నుంచి విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా సుహాస్.

హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయి ప్రీతం కరెక్ట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అరుణకుమారి లక్ష్మీ నరసమ్మ బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బిజ్లీ వెంకటేష శ్యామల అయాన్సి సియోనా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య వీరందరూ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి కరెక్ట్ ఆన్సర్, మంచిర్యాల నుండి చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం నుంచి శ్రీదేవి ప్రభాకర్ వన్నం రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బెంగళూరు నుంచి సంజయ్ స్వాతి భరత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాన్వి స్వీటీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇందాకడ అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు, గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్, నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ హన్విత వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో సత్యవతి హారిక మను ఉదయవంశీ ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్గా విజయశేఖర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి ఒకసారి చెక్ చేసుకోండి, మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక హరికిషన్జీ లక్ష్మీ వర్మ లడ్డూబాబా మూసాపేట ఇంకా వారి గ్రామ ప్రజలు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ ఆన్సర్, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ ప్రశ్నే మళ్ళీ ఇంకొకసారి పంపించారు, ఆన్సర్ పంపించండి మీరు నాకు. కుంకలమర్రు గ్రామం తెలగలపాడు నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి రమ్య శ్రావణి వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పాలెంపొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రమణమ్మ రమ్య యశ్విత జాహ్నవి హేమశ్రీ హేమేంద్ర ముంతా పెద్దన్న డ్రైవర్ బాబు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ స్కిప్ చేయండి, మీ మెసేజ్ నాకు అర్థం కాలేదు. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో గణపవరపు మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీరందరూ. కరెక్ట్ ఆన్సర్తో గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్తో బి రాజేష్ శ్రీవల్లి కుమార్ భాగ్యభాయ్ మహబూబ్ నగర్ చిన్న చింతకుంట నుంచి. మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్తో కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుండి వెంకటేశ్వరరెడ్డి జ్యోతి రమ్య శ్రావణి తులసి కౌశిక్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం ఈ పాట.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ధాతు ఔర్ మై 7వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ పడవల శివాజీ, విద్యార్థి మొహమ్మద్ అజంతుల్లా. వినండి 7వ తరగతికి హిందీ పాఠం ధాతు ఔర్ మై.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే అజ్మతుల్లా, బైఠో.
2: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
3: ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్యపుస్తక్ సే తాతూ ఔర్ మై నామక్ గద్య పాఠ్ కే బారే మే జాన్ లేంగే. పహలే తుమ్ పాఠ్ మే పహలా అనుచ్ఛేద్ పడో.
2: జీ హా అధ్యాపక్ జీ, మై అపనే దాదాజీ కే సాత్ రహతీ హూ, ఉన్హే మై తాతా కహతీ హూ. లేకిన్ జబ్ ఉన్ పర్ బహుత్ ప్యార్ ఆతా హై తో మై ఉన్హే తాతూ బులాతీ హూ.
3: అచ్చా అజ్మతుల్లా, సునో, ఇది గీతా ధర్మరాజన్ గారి ఆత్మకథ. ఇక్కడ నేను అంటే రచయిత్రి గీతా ధర్మరాజన్ గారు. మై అప్నే దాదాజీకే సాత్ రహతీ హూ, ఉన్హే మై తాతా కహతీ హూ. నేను మా తాతగారి దగ్గర ఉంటున్నాను, నేను వారిని తాతా అంటాను. లేకిన్ జబ్ ఉన్ పర్ బహుత్ ప్యార్ ఆతా హై తో మై ఉన్హే తాతు బులాతీ హూ. అంతేకాకుండా వారి మీద ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు వారిని నేను తాతు అని పిలుస్తాను. అజ్మతుల్లా, మైకుచ్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో.
2: జీ హా అధ్యాపక్ జీ.
3: యహ కహానీ హమే కౌన్ సునా రహే హై?
2: యహ కహానీ హమే లేఖిక గీతా ధర్మరాజన్ సునా రహీ హై.
3: లేఖిక దాదాజీ కో ప్యార్ సే క్యా బులాతీ హై?
2: లేఖిక దాదాజీ కో ప్యార్ సే తాతూ బులాతీ హై.
3: అచ్చా అజ్మతుల్లా, అబ్ తుమ్ దూసరి అనుచ్ఛేద్ పడో.
2: జీ అధ్యాపక్ జీ, కభీ కభీ తాతూ ముజే సినిమా దిఖానే బాహర్ లే జాతే హై, మై ఉనకి గోద్ మే బైఠకర్ హానర్ బజాతీ హూ. రాస్తే కే సబ్ బకరియా ఔర్ గాయే దూర్ హట్ జాతీ హై, తాతూ క్యో నా హమ్ చాంద్ పర్ చలే, మై పూచతీ హూ. వే సిర్ హిలాకర్ హస్ దేతే హై, జబ్ వే హసతే హై తో ఏక గులాబీ సీ దివార్ దిఖాయీ దేతీ హై, ఔర్ ఫిర్ ఏక గులాబీ సీ గుఫా.
3: అబ్ సునో, కభీ కభీ తాతూ ముజే సినిమా దిఖానే బాహర్ లే జాతే హై, మై ఉన్కి గోద్ మే బైఠ్ కర్ హార్న్ బజాతీ హూ. రాస్తే కి సబ్ బకరియా ఔర్ గాయే దూర్ హట్ జాతీ హై. అప్పుడప్పుడు తాతయ్య నన్ను సినిమా చూపించడానికి బయటికి తీసుకువెళ్ళేవారు. నేను వారి ఒళ్ళో కూర్చుని హార్న్ మోగించేదాన్ని. ఆ సౌండ్కి దారిలోని మేకలు ఆవులు పక్కకి దూరంగా జరిగి అవతలికి వెళ్ళేవి. తాతూ క్యో నాహం చాంద్ పరిచలే మై పూచ్తీ హూ, వే సిర్ హిలాకర్ హస్దేతే హై. తాతయ్య మనం చంద్రుడి మీదకి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్దామా అని అడిగేదానిని. అందుకు తాతయ్య నవ్వుతూ తలాడించేవారు. జబ్ వే హస్తే హై తో ఏక గులాబీసి దేవార్ దిఖాయి దేతీ హై, ఔర్ ఫిర్ ఏక గులాబీసి గుఫా. ఆయన నవ్వినప్పుడు గులాబీ రంగులో పెదవులు దవడ గోడలు కనిపించేవి, మరియు నోరు తెరిచినప్పుడు నాకు గులాబీ రంగులో కనపడేవి. అజ్మతుల్లా, అబ్ మై ఏక్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో.
2: జీ హా అధ్యాపక్ జీ,
3: గులాబీ సి గుఫా కా మతలబ్ క్యా హై?
2: గులాబీ సి గుఫా కా మతలబ్ హై ఖులా హువా ముహ.
3: అచ్చా అజ్మతుల్లా, తుమ్ అగిలి అనుచ్ఛేద్ పడో.
2: జీ హా అధ్యాపక్ జీ, జబ్ బారిష్ హోతీ హై తో తాతా ఖిడ్కీ కే బాహర్ ఇషారా కర్తే హై ఔర్ కహతే హై దేఖో బరసాత్ హో రహీ హై చలో బాహర్ చలే తాతూ ఔర్ మై హమేషా కుచ్ అలగ్ కర్తే హై హమ్

0: ఇంకే జైసీ బనూ, వారి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతాను. నాకు మా తాతగారంటే అమితమైన ప్రేమ. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, ఏమంటే నేను కూడా మా తాతగారిలాగా అవ్వాలని కోరుకుంటున్నాను. అజ్మతుల్లా, అబ్ మై ఏక్ ప్రశ్న పూచూంగా, జవాబ్ దో.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: యహ కోయి జాదూయీ కితాబ్ హై, ఇస్కా క్యా మతలబ్ హై?
1: జాదూయీ కితాబ్ కా మతలబ్ హై కి ఇస్ కితాబ్ మే కోయి జాదూ కర్నే కా మంత్ర కోయి హై జానానా చాహతి హై.
0: అచ్చా అజ్మతుల్లా, అబ్ మై పాఠకి లేఖికా కే బారే మే బతావుంగా, సునో.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: పాఠకి లేఖికా కా నామ్ గీతా ధర్మరాజన్ హై. ఇన్కీ జన్మ 19 సితంబర్ 1948 మే హుయి. ఇన్కీ జన్మస్థాన్ చెన్నై తమిళనాడు మే హై. గీతా ధర్మరాజన్ కో పద్మశ్రీ పురస్కార్ 2012 మే దియా గయా. పాఠం యొక్క రచయిత్రి గీతా ధర్మరాజన్ గారు. ఈమె 19 సెప్టెంబర్ 1948 పుట్టారు. ఈమె జన్మస్థలం తమిళనాడులోని చెన్నై నగరం. గీతా ధర్మరాజన్ గారికి 2012 పద్మశ్రీ పురస్కారం లభించింది. అజ్మతుల్లా, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, ఉత్తర్ దో.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: పాఠకి లేఖిక కౌన్ హై?
1: పాఠకి లేఖిక గీతా ధర్మరాజన్ హై.
0: గీతా ధర్మరాజన్ కి జన్మ కబ్ ఔర్ కహా హువా?
1: గీతా ధర్మరాజన్ కి జన్మ 19 సితంబర్ 1948 చెన్నై తమిళనాడు మే హువా.
0: అచ్చా అజ్మతుల్లా, అబ్ తుమ్ ఇస్ పాట్ కా సారాంశ దేఖో. లేఖిక అప్నే బచ్పన్ కి యాదే బతాతీ హుయీ కహతీ హై కి మై అప్నే దాదాజీ కో ప్యార్ సే తాతూ కహతీ హూ. తాతూ ముజే సైర్ పర్ లే జాతే హై, హమ్ సాత్ మే బహుత్ మజే కర్తే హై. కభీ హమ్ సినేమా దేఖ్నే జాతే హై, కభీ బారిష్ మే ఖేల్నే నికల్తే హై. హమ్ సముద్ర తట్ పర్ జాతే హై, జహా లహరే మఛలియా ఔర్ చాంద్ హమారే సాథీ బన్ జాతే హై. జబ్ వే కితాబ్ పడతే హై తో మై ఉన్కి గోద్ మే సిర్ రఖ్ కర్ సో జాతీ హూ. ముజే అప్నే తాతూ సే బహుత్ ప్యార్ హై. మై చాహతీ హూ కి మై బి ఉన్కే జైసీ బనూ. తాతూ మరియు నేను అనే కథ యొక్క రచయిత్రి గీతా ధర్మరాజన్ గారు. రచయిత్రి తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి తెలుపుతున్నది. ఆమె తన తాతయ్యను తాతు అని పిలుస్తుంది. తాత ఆమెను సినిమాలకు తీసుకువెళ్తాడు. ఇద్దరూ కలిసి చాలా సరదాగా గడుపుతారు. వానలో తడుస్తూ ఆడుకుంటారు. సముద్ర తీరానికి వెళ్తారు. అక్కడ అలలు, చేపలు, చంద్రుడు వారికి తోడుగా జోడవుతాయి. తాతయ్య పుస్తకం చదువుతున్నప్పుడు రచయిత్రి అతని ఒడిలో నిద్రిస్తుంది. ఆమె తాతయ్యను అమితంగా ప్రేమిస్తుంది. పెద్దయ్యాక తాను కూడా తాతవలే అవ్వాలని కోరుకుంటుంది. నీతి: పెద్దలను ప్రేమించాలి, వారి సాంగత్యమే అద్భుతము. అబ్హం శబ్దార్థ దేఖేంగే మై కహూంగా తుంబి మేరే సాత్ కహో.
1: జీ అధ్యాపక్ జీ.
0: దాదా తాతయ్య.
1: దాదా తాతయ్య.
0: దీవార్ గోడ.
1: దీవార్ గోడ.
0: బారిష్ వర్షం.
1: బారిష్ వర్షం.
0: సముద్ర తట్ సముద్రపు ఒడ్డు.
1: సముద్ర తట్ సముద్రపు ఒడ్డు.
0: లహర్ కెరటం.
1: లహర్ కెరటం.
0: బుట్ట మొక్కజొన్న.
1: బుట్ట మొక్కజొన్న.
0: అంధేరా చీకటి.
1: అంధేరా చీకటి.
0: జాదు ఇంద్రజాలం.
1: జాదు ఇంద్రజాలం.
0: అబ్హం విలోమ శబ్ద భీ జాన్ లేంగే తుమ్ భీ మేరే సాత్ కహో.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: ఉట్నా బైఠనా.
1: ఉటనా బైఠనా.
0: బాహర్ అందర్.
1: బాహర్ అందర్.
0: ప్యార్ ద్వేష్.
1: ప్యార్ ద్వేష్.
0: హసనా రోనా.
1: హసనా రోనా.
0: అచ్చా అజ్మతుల్లా, అబ్ యహ పాఠ సమాప్త హో గయా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు తాతు ఔర్ మై 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ పడవల శివాజీ, విద్యార్థి మొహమ్మద్ అజంతుల్లా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కొప్పుల జయరాం, హార్మోనియం శ్రీ కె రాజ్కుమార్. వినండి శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు.

బావా, ఈ అసమయ నిర్వేదమేళ క్షత్రియ కుమారులకు నెత్తురుకూడుగాక జోలెకూడు తింట ధర్మమా? అయినను నీ అభిమతం వేది నిర్వర్తించటే మాకు పరమధర్మము కావున స్పష్టముగా తెలుపము. దేవా యుధిష్ఠిర మహారాజా,

ఈ సంధి సర్వవిధముల నీ కంట నేను వ్రేలుడిదను, నా నోట నీవు వ్రేలుడు అన్నట్లున్నది. ఇది ఇటులున్నను నీ మనంబు యుద్ధమునకు వెనుదీయుచున్నది, అగోగాక నీ నిశ్చయమును వ్యక్తీకరిపో. సౌబలేయులు సంధి జరుగుటయే దుర్లభము, కాని జరిగిన మంచిదే కదా.

ఒక లెక్కయే నిక్క ముగనే నలిగిన చెప్పుమో. మరియు న్యాయ మార్గంబు వినని కర్ణత్రయంబు కలుగువాడు కదా. అట్టి కలుని ఎడల సంధి కుదురునే యనుమొక్క సంధి ఎంబె కానీ

ఆర్య ధర్మతనుజ, సంజయ్ అనే మాటలు వింటేనే నేను ఇచ్చేయమనో వ్యక్తపరిచింది. ఇంకా పైన హస్తినాపురంకు పోయి నీ అభిమతం విడేర్పు ప్రయత్నించదను. కానీ

విక్రమ రహితులకు రాజులకు ఆపదలమిండనియు, ఇడుములు పడవానికి అదృష్టము దూరమనియో, అదృష్టహీనులకు భాగ్యంబు చేకూరతనియో వచించు పెద్దల నీతివాక్యములు శృతిగా తెచ్చుకున్న బావ. ఇది స్థల నీ బలపరాక్రములను, నీ తమ్ములు తేజమ్మును నీ వెరుగుగా మాట్లాడు.

బావా భీమసేన, కేదమిరంగని మీ పెద్దన్న గారి మదికి కూడా ఖేదము కల్పించితివి, నీవే ఇట్లు సాహసించితివేని. భీకరమై అగాధమై

రంగస్థలి కార్యక్రమంలో మీరింతవరకు శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కొప్పుల జయరాం, హార్మోనియం శ్రీ కె రాజ్కుమార్. రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రం నుంచి హరిహరన్ పాడిన పాట, చంద్రబోస్ గీత రచన.

కార్యక్రమంలో తర్వాత వినండి జీన్స్ చిత్రం నుంచి ఉన్ని కృష్ణన్ సుజాత పాడిన పాట, ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఏఎం రత్నం శివగణేష్ గీత రచనా.

ఇప్పుడు వినండి మాగతీర చిత్రం కోసం అనుష్ గురువార రీటా ఆలపించిన గీతం, తర్వాత సంగీతం ఎంఎం కీరవాణి, గీతరచన చంద్రబోస్.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం దసరా రెండో రోజు గాయత్రీదేవి విశిష్టత, ఆర్థరైటిస్ లక్షణాలు మరియు జాయింట్ హెల్త్, యూపీఐ పేమెంట్స్ వెనుకున్న టెక్నాలజీ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గురించి తెలుసుకోబోతున్నాం. మరి ముందుగా గాయత్రీదేవి విశిష్టత గురించి తెలుసుకుందాం. మన జీవితంలో జ్ఞానం ఎంతో ముఖ్యం. మంచి చెడులను గుర్తించడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం అవసరం. అలాంటి జ్ఞానానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా భావించే అమ్మవారు శ్రీ గాయత్రీదేవి. విజయవాడ ఇంద్రకీలార్తిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారు దసరా నవరాత్రుల రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం గాయత్రీదేవిని వేదమాతగా పూజిస్తారు, అంటే వేద జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ఆమెను జ్ఞానం, వివేకం, ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదించే దైవ స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. గాయత్రీదేవి రూపంలో అమ్మవారు సాధారణంగా 5 ముఖాలతో దర్శనమిస్తారు. గాయత్రీదేవి ఆరాధనలో గాయత్రి మంత్రానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మంత్రం ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఈ మంత్రంలో మన బుద్ధిని సన్మార్గంలో నడిపించే దైవిక కాంతిని ప్రసాదించమని వేడుకుంటాం. అందుకే అనేక మంది భక్తులు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు జ్ఞానం, ఏకాగ్రత, మంచి ఆలోచనలు కలగాలని గాయత్రీదేవిని ప్రార్థిస్తారు. మరి గాయత్రీదేవిని పూజించడం వెనుక ఉన్న ప్రధాన భావం ఏంటంటే, మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం పెరగాలని కోరుకోవడం. మన ఆలోచనలు మంచిగా ఉండాలని, మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మేలు చేసేలా ఉండాలని ప్రార్థించడం. ఈ భావాలే గాయత్రీదేవి ఆరాధనలో ముఖ్యమైనవి. పండుగలు కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాకుండా మన జీవితాల్లో మంచి విలువలను పెంపొందించడానికి కూడా ఒక అవకాశంగా నిలుస్తాయి. ఈ నవరాత్రుల సందర్భంగా మనం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. జ్ఞానం అంటే పుస్తకాల్లోని విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు, మన ఆలోచనలను మెరుగుపరుచుకోవడం, సరైన నిర్ణయాలను తీసుకోవడం, ఇతరుల పట్ల గౌరవంతో వ్యవహరించడం కూడా మంచి జ్ఞానంగా భావించవచ్చు. ఇప్పుడు శివరామరాజు చిత్రం నుంచి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విందాం.

మనం చేసే ప్రతి పనిలోనూ బోన్ జాయింట్స్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరి ఆ జాయింట్స్లో నొప్పి, వాపు, స్టిఫ్నెస్ వస్తే మన రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? ఈ సమస్య గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న వరల్డ్ ఆర్థరైటిస్ డే జరుపుకుంటున్నాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? మన జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం, నొప్పి కలగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. దీనివల్ల నడవడం, మెట్లు ఎక్కడం, చేతులతో పనులను చేయడం కూడా కష్టంగా మారచ్చు. ఆర్థరైటిస్ అనేది జాయింట్స్ను ప్రభావితం చేసే వ్యాధుల సమూహం. చాలా మంది ఆర్థరైటిస్ అంటే వయస్సు పెరిగిన వాళ్లకు మాత్రమే వస్తుందని అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. కొన్ని రకాల ఆర్థరైటిస్ చిన్న వయసులో కూడా రావచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమాచారం ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 528 మిలియన్ల మంది ఆర్థరైటిస్తో జీవిస్తున్నారు. అంటే ఈ సమస్య ఎంతమందిని ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా

ఉంటాయంటే జాయింట్స్లో నొప్పి, వాపు, కదలికలు తగ్గిపోవడం, ఉదయం నిద్ర లేచినప్పుడు జాయింట్స్ బిగుసుకుపోయినట్లు అనిపించడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. కొందరిలో నడిచేటప్పుడు మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. మరికొందరిలో వేళ్లను కదిలించడం, వస్తువులను గట్టిగా పట్టుకోవడం కష్టంగా మారవచ్చు. కొన్ని రకాల ఆథ్లెటిస్ట్లో అలసట కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు నిరంతరంగా ఉంటే లేదా రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తే డాక్టర్ను సంప్రదించాలి. ముఖ్యంగా అకస్మాత్తుగా జాయింట్ వాపుతో పాటు తీవ్రమైన నొప్పి, జ్వరం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మరి మన జాయింట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా రోజూ వాకింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో కదలడం, సరైన బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. అలాగే మన డైట్ కూడా జాయింట్ హెల్త్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి అవసరం. వీటి కోసం పాలు, పెరుగు, రాగులు, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు తీసుకోవాలి. కండరాల ఆరోగ్యానికి ప్రోటీన్ అవసరం కాబట్టి పప్పులు, శనగలు, బీన్స్, గుడ్లు వంటి ఆహారాలను కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే చేపలు, వాల్నట్స్, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్స్ కూడా ఉపయోగకరమైనవి. రంగురంగుల పళ్ళు, కూరగాయల్లో ఉండే వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ కోసం వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ఏ ఒక్క ఆహారం కూడా ఆథ్లెటిస్ను పూర్తిగా నయం చేయదు. ఇప్పటికే జాయింట్ పెయిన్ ఉన్నవాళ్లు తమకు సరిపోయే ఎక్సర్సైజెస్, ట్రీట్మెంట్ గురించి డాక్టర్ సలహా తీసుకోవాలి. ఒక విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండటం అంటే పెద్ద పెద్ద మార్పులు చేయడం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మంచి అలవాట్లు అలవర్చుకోవడం కూడా ఒక మంచి హ్యాబిట్. ఇప్పుడు పడిపడి లేచే మనసు చిత్రం నుంచి విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట మీకోసం.

ఒకప్పుడు మనం ఎవరికైనా డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్ళటం లేదా క్యాష్ ఇవ్వడం లాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక చిన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొన్ని సెకండ్స్లోనే డబ్బును పంపించగలుగుతున్నాం. అసలు ఈ చిన్న ట్రాన్సాక్షన్ వెనుక ఇంత పెద్ద టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? మన మొబైల్లో కొన్ని సెకండ్స్లో జరిగే ఈ మనీ ట్రాన్స్ఫర్ వెనుక ఉన్న సిస్టమ్ ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీన్ని ఇండియాలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ అభివృద్ధి చేసింది. 2016 ఏప్రిల్ 11న అప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ రఘురామ్జీ రాజన్ చేతుల మీదుగా యూపీఐ పైలట్ లాంచ్ జరిగింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. యూపీఐ కోసం ఒకే ఒక వ్యక్తిని ఇన్వెంటర్గా చెప్పడం కంటే ఎన్పిసిఐ రూపొందించిన పేమెంట్ సిస్టమ్గా చెప్పడం సరైనది. మరి యూపీఐ ఎలా పనిచేస్తుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక షాప్లో 100 రూపాయలకు వస్తువులు కొనుక్కున్నాం అనుకోండి. అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ను మన మొబైల్తో స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి యూపీఐ పిన్ నమోదు చేసి పేమెంట్ కన్ఫర్మ్ చేస్తాం. ఇక్కడే అసలు టెక్నాలజీ పని ప్రారంభమవుతుంది. మనం పేమెంట్ కన్ఫర్మ్ చెయ్యగానే మన మొబైల్లోని పేమెంట్ అప్లికేషన్ ఆ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ను యూపీఐ నెట్వర్క్స్కు పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్లో ఎవరు డబ్బు పంపుతున్నారు, ఎవరికి పంపుతున్నారు, ఎంత అమౌంట్ పంపుతున్నారు అనే వివరాలు ఉంటాయి. ఎన్పిసిఐ నిర్వహించే యూపీఐ సిస్టమ్ ఆ రిక్వెస్ట్ను సంబంధిత బ్యాంక్స్ మధ్య రూట్ చేస్తుంది. మన బ్యాంక్ అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ ఉందా, అథెంటికేషన్ సరిగ్గా జరిగిందా అనే వివరాలు బ్యాంక్ వెరిఫై చేస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే మన అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. అవతల వ్యక్తి లేదా షాప్ అకౌంట్లో ఆ డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఆ తరువాత రెండు వైపుల ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ ప్రక్రియ సాధారణంగా కొన్ని సెకండ్స్లోనే పూర్తవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన డబ్బులు పంపడానికి ప్రతిసారి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూపీఐ ఐడి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. దీనికి కారణం యూపీఐలోని ఇంటర్ ఆపరబిలిటీ, అంటే వేరువేరు బ్యాంక్స్ వాటి అనుసంధానమైన పేమెంట్ అప్లికేషన్స్ ఒకే పేమెంట్ నెట్వర్క్ ద్వారా పరస్పరంగా పనిచేయగలవు. మరి ఈ సిస్టమ్ మన జీవితాలను ఎలా మార్చింది? కూరగాయలు కొనడం నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించడం వరకు, చిన్న వ్యాపారుల దగ్గర పేమెంట్ చేయడం నుంచి వ్యక్తుల మధ్య డబ్బులు పంపుకోవడం వరకు యూపీఐ ఎంతో ఉపయోగపడుతుంది. క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు ప్రతి ట్రాన్సాక్షన్కు డిజిటల్ రికార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా 24,000 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇది మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎంత విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిందో చూపిస్తుంది. అయితే కన్వీనియన్స్తో పాటు సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం. మన యూపీఐ పిన్ను ఎవరితోనూ షేర్ చేయకూడదు. తెలియని పేమెంట్ రిక్వెస్ట్, అనుమానాస్పద లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందో లేదో ట్రాన్సాక్షన్ స్టేటస్ను కూడా తప్పకుండా చెక్ చేసుకోవాలి. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. మన మొబైల్స్లో కొన్ని సెకండ్స్లో పూర్తయ్యే యూపీఐ ట్రాన్సాక్షన్ వెనుక బ్యాంక్స్, సెక్యూర్ అథెంటికేషన్, పేమెంట్ నెట్వర్క్స్ కలిసి పనిచేస్తున్నాయి. టెక్నాలజీని సరిగ్గా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మన రోజువారీ జీవితాన్ని మరింత సులభంగా మార్చుకోవచ్చు. డిజిటల్ ప్రపంచంలో వేగం ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఛాంపియన్ చిత్రం నుంచి మిక్కీ జెమేయర్ సంగీతంలో రామ్ మిరియాల పాడిన పాటను విందాం.

దేశం కోసం పోరాటం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించడం మాత్రమే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరికి సమాన గౌరవం, అవకాశాలు లభించేలా కృషి చేయడం కూడా. అలాంటి ఆలోచనతో భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. అక్టోబర్ 12న వారి వర్ధంతి సందర్భంగా వారి జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 1910 మార్చి 23న ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావనతో పెరిగిన వారు వారి తండ్రితో కలిసి జాతీయ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలను దగ్గరగా గమనించారు. ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లిన లోహియా అక్కడి యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్లో ఎకనామిక్స్లో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.

వారి పరిశోధన అంశం కూడా భారతదేశానికి సంబంధించినదే. అది మన దేశంలో ఉప్పుపై విధించిన పన్ను గురించి. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత లోహియా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ఆలోచనలతో ప్రభావితమైనప్పటికీ తమదైన రాజకీయ దృక్పథంతో ప్రజల సమస్యలపై పోరాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకు జైలుకు కూడా వెళ్లారు. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో వారు చేసిన కార్యకలాపాలు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైనవిగా నిలిచాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రహస్యంగా ప్రసారమైన కాంగ్రెస్ రేడియో కార్యక్రమాలకు కూడా వారు సహకరించారు. అయితే లోహియా ఆలోచనలు అక్కడితో ఆగిపోలేదు. దేశంలో పేదరికం, కుల వివక్ష, ఆర్థిక అసమానతలు, మహిళలకు సమాన అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలపై వారు నిరంతరం తమ స్వరం వినిపించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యానికి తగిన అవకాశాలు రావాలని కోరుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వారు రాజకీయాల్లో చురుగ్గా కొనసాగారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేశారు. 1963లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. వారి రాజకీయ ఆలోచనల్లో సోషలిజం అంటే సమాజంలోని ఆర్థిక సామాజిక అసమానతలను తగ్గించి అందరికీ మెరుగైన అవకాశాలు కల్పించాలనే భావనకు ప్రత్యేక స్థానం ఉంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 1967 అక్టోబర్ 12న పరమపదించారు. వారి జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం రోడ్లు, భవనాలు, పరిశ్రమలు పెరగడం మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరికి గౌరవం, సమాన అవకాశాలు, న్యాయం అందడం కూడా. మార్పు కోసం మన స్వరాన్ని వినిపించడం ఎంత ముఖ్యమో ఆ మార్పు కోసం మనవంతు కృషి చేయడం కూడా అంతే ముఖ్యం.

మంచి పాటను విన్నారు కదా. ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

యువవాణి యువజనుల కార్యక్రమం మీరెంతవరకు విన్నారు? ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికొచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా 2,750 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ను 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య వైద్యం పరిశ్రమలతో క్లీన్ గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
2: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణం చేస్తున్నాం. అక్కడనే మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా తయారు చేస్తున్నారు. తిరుపతికి అవసరమైంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ డెవలప్ చేయాలి. దానికోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున 9 మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక పక్క సెమీకండక్టర్, ఒక పక్క స్పిరిచువాలిటీ, టెక్నాలజీ రెండు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
1: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయులో ఈరోజు జరిగిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి గడిచిన 2 ఏళ్ల కాలంలో 714 ప్రాజెక్టుల రూపంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటి వల్ల 7,10,000 ఉద్యోగాలు యువతకు రానున్నాయని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సిఎస్ఆర్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఉండాలని, పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు 1, ఎస్సీలకు 2 మేయర్ పదవులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు 5 మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు 5 మేయర్ పదవులను కేటాయించగా 4 కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది. అదేవిధంగా 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు కూడా రిజర్వేషన్ ఖరారు చేసింది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 7 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది గడువులోగా పీఆర్సీ నివేదికను దినేష్ కుమార్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరణ్ నవరాత్రుల ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత

0: తెలిపారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో హోంమంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆమె సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్ పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. 30 అధునాతన డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి, దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించారు. తొలి దశలో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది జూలైలో సెమికాన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరించింది. దీనికోసం 127,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక రసాయనాలు, పరిశోధన అభివృద్ది రంగాలను బలపరచడం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
1: आप जानते हैं कि सेमीकंडक्टर इकोसिस्टम का मतलब सिर्फ एक फैक्ट्री नहीं होता है. ये इकोसिस्टम मशीन बनाने वाले, डिजाइन इंजीनियर, रिसर्च इंस्टीट्यूशन, लॉजिस्टिक नेटवर्क और स्किल टेक्नीशियंस, ऐसे अनेक लेयर के से मिलकर के बनता है. सबके तालमेल से एक चिप तैयार होता. भारत भी सेमीकंडक्टर इकोसिस्टम की पूरी वैल्यू चेन पर फोकस कर रहा है.
0: ఆంధ్రప్రదేశ్ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈరోజు నిర్వహించిన 31వ సిఐఐ ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత 2.5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు. పీపీపీ విధానంలో రాష్టానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు. క్యార్వాన్ టూరిజం, హోంస్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా P4 మోడల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలను ఈరోజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుందని చెప్పారు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: గిఫ్ట్ వచ్చింది.
3: వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది.
4: దీంతో నేను ఆడతాను.
3: అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను.
2: దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
3: అరే యార్,
2: చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. समुद्र तटीय क्षेत्रेषु जलांतर्गत सुरक्षा संकट निवारणार्थं आईएनएस मंग्रोल इत्येषः स्वदेशी समरपोतः भारतीय नौसेनायां

నమస్కారం అండి. ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు తమ ఆహారంలో ఏదో ఒక ఆకుకూరను చేర్చుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు అత్యంత పోషకాలు గల కూరగాయల్లో ప్రధమమైనవి. వీటిలో వైటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ ఆకుకూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే వీటిని మనం ఫంక్షనల్ ఫుడ్గా కూడా వ్యవహరిస్తాము. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. సమతుల్యమైన ఆహారం కోసం మరియు ఆహారంలో వైవిధ్యం కోసం వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో వైవిధ్యం అంటే కేవలం పరిమాణంపై దృష్టి పెట్టకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా అన్ని ముఖ్యమైన పోషకాలను పొందడం. పప్పు, కూరలు, సాంబారు, పచ్చళ్ళు మరియు సలాడ్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఆకుకూరలను ఉపయోగించడం ద్వారా ఆహారంలో వైవిధ్యాన్ని సులభంగా పెంచవచ్చు. ఆకుకూరల యొక్క ప్రాధాన్యత. ఆకుకూరలు రోజువారీ తినడం వల్ల మనకు రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం, కంటి చూపు మెరుగుపడటం, హృదయ రోగాలు వంటి ప్రమాదం తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో మొదటిగా ల్యూటిన్, జియాజాంతిన్, విటమిన్ ఏ అనే కరోటినైడ్స్ అనే పోషకాలు వంటి ఉండవడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తాయి. అందువలన ఆకుకూరలు తినడం ద్వారా వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. రక్తహీనత కూడా తగ్గుతుంది. దాంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం, కంటి చూపు మెరుగుపడడం, హృదయ రోగాలు వంటి ప్రమాదం తగ్గే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆకుకూరలలో పొటాషియం, ఫైబర్ కలిగి ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. దీంతో గుండె రోగాల ప్రమాదం తగ్గుతుంది. ఆకుకూరలలో పొటాషియం, ఫైబర్ కలగడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య అంటే ఎనీమియా అది కూడా తగ్గుతుంది. అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ సులభంగా సాగుతుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు కూడా, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు ఇవి కూడా తగ్గుతాయి రోజు ఆకుకూరలు తినడం వల్ల. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్నందున ఆకుకూరలు తిన్నప్పుడు ఎక్కువసేపు ఆకలి ఉండదు. దీంతో బరువు నియంత్రణ కూడా ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన రక్తంలో మనం తీసుకునే ఆహారం ఎంత త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుందో సూచించే ఇండెక్స్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మైదాతో చేసిన ఆహార పదార్థాలు లేదా మనం తినే రోజువారీ వైట్ రైస్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మనం తినే ఆకుకూరల్లో అది చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఆకుకూరల్లో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లకు నిరోధకంగా పనిచేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లను, మధుమేహాన్ని నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గించి వృద్ధాప్యం సూచనలను తగ్గిస్తాయి మరియు ఇతరితరమైన క్యాన్సర్ వ్యాధులు రాకుండా అలాగనే అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉండడం వల్ల ఆకుకూరలు ఆరోగ్యకరమైన ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగంగా అనిపిస్తుంది. శరీరాన్ని తేలికగా ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి కీలకం. ఆకుకూరలు ఎలా తీసుకోవాలి అంటే వారంలో ప్రతిరోజు తీసుకోవాలి, లేకుంటే 4 లేదా 5 రోజులకు రోజు తీసుకోవాలి. రోజుకు కనీసం 1 కప్పు అంటే సుమారు 100 గ్రాముల ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఆకుకూరలు పోషకాలు ఎక్కువ కలిగిన ఆహార పదార్థాలు అయినప్పటికీ వాటిలో కొన్ని యాంటీన్యూట్రియన్ పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి అధికంగా తీసుకుంటే కొన్ని ఖనిజాల అబ్జార్ప్షన్ అంటే మినరల్ అబ్జార్ప్షన్ని తగ్గించవచ్చు లేదా ఆ అబ్జార్ప్షన్ జరిగే జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు. అయితే సాధారణంగా వండే వంట పద్ధతులను పాటించడం వల్ల యాంటీ న్యూట్రిషనల్ పదార్థాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. అవి ఏంటి అంటే ఉడకబెట్టడం లేదా బ్లాంచింగ్. ఇంకా ఆకుకూరలు ఆహార భద్రతను కూడా పెంచుతాయి. ఎందుకంటే ఆహార భద్రత అనేది కేవలం కడుపు నిండా మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అంటే పిండి

ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ దివ్య ప్రసన్న కుమారి గారి ప్రసంగం వింటారు.

పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు అందించగలగడం. ఈ విషయంలో ఆకుకూరలు ముఖ్యమైనవి, ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన పోషకాల గనిగాను మరియు తక్కువ విస్తీర్ణలో ఇంటి పెరటి తోటలలో లేదా కుండీలలో సులభంగా పండించుకోవచ్చు. ఇలా సులభతరంగా పండించుకోవడమే కాక సాగు చేయడమే కాక అందులో న్యాచురల్గా ఇలాంటి విటమిన్లు, మినరల్స్ ఉండడం వల్ల ఆకుకూరలు ఆహార భద్రతను పోషించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే మనం తినే రోజువారీ ఆకుకూరలే కాకుండా చాలా ఆకుకూరలు తక్కువగా వినియోగించేవి, పరిమిత వినియోగం ఉన్న స్థానిక ఆకుకూరలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఉపయోగించే ఆకుకూరలు తోటకూర, గోంగూర, మునగాకు, మెంతికూర, బచ్చల కూర. వీటిలో తోటకూర, పాలకూర మరియు మెంతికూర ఇంకా విస్తృతంగా సాగు చేయబడుతున్న ఆకుకూరలు. కానీ ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా ఉపయోగించేవి అయినప్పటికీ తక్కువ వినియోగం అయ్యే ఆకుకూరలు, అవి వాటిని అండర్ యూటిలైజ్డ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్గా పరిశోధకులు సూచిస్తున్నారు. అవి అటవీ శాఖ లేకపోతే మన్య ప్రాంతానికి మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అలాంటివి మనకి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే నాగలి కూర, పుల్లేరు, మరెన్నో. వీటిలో చాలా వరకు అడవి ప్రాంతాల్లో పెరిగే ఆకులే, కానీ ఆధునిక మార్కెట్లలో వాడుక తక్కువ. సాగు చేయడం, మార్కెట్ వాణిజ్య అవసరాలు, వినియోగపు అలవాట్లు మారడం వల్ల వీటిని వినియోగించే పద్ధతులు చాలా తక్కువైపోతున్నాయి. పరిమిత వినియోగం ఉన్న స్థానిక ఆకుకూరలను వండుతున్న వంటకాలుగా వేరే విధంగా ఉపయోగించి ఆహార వైవిధ్యాన్ని, పోషక విలువలను పెంచుకోవచ్చు. అలాగే ఈ వన్య ప్రాంతంలో పెరిగే ఆకుకూరలు చాలా వరకు ఆర్గానిక్గా సాగు చేస్తారు, అంటే ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా సాగు జరుగుతుంది. అందువల్ల వీటిల్లో యాంటీఆక్సిడెంట్స్ కానీ ఇతరమైన కెమికల్స్ కానీ తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిలో పోషకాలు మనకు మన శరీరానికి అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహార వైవిధ్యాన్ని పెంచుకోవడం మరియు సాంప్రదాయ ఆకుకూరల విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల పోషక ఆహార లోపాలను తగ్గించుకోవచ్చు. ఆకుకూరలను ఎలా నిల్వ చేసుకోవచ్చు? ఆకుకూరలు సీజనల్ కావడంతో పాటు అధిక నీటి పరిమాణం వల్ల త్వరగా పాడవుతాయి. ఉత్పత్తి ప్రాంతంలో తగిన నిల్వ, రవాణా మరియు సరైన ప్రాసెసింగ్ సౌకర్యాల లేమి కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. తాజా సీజనల్ ఆకుకూరలు కొత్తగా రసపుష్టిగా ఉంటాయి, అందువల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి మరియు రసాయనాల వాడుక కూడా తక్కువగా ఉంటుంది. అందుకని నిల్వ చేసిన ఆకుకూరల కన్నా తాజాగా ఉండే ఆకుకూరలను తినవలసిందిగా అందరూ చెప్తూ ఉంటారు. తాజాగాను తక్కువ ఉప్పుతో వండిన రూపంలో సూప్లు, సలాడ్ల రూపంలో తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి, ఎందుకంటే వీటిలో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎటువంటి ప్రాసెసింగ్ చేయకపోవడం వల్ల అవి పోకుండా అలా తాజాగా ఉండే ఆకుకూరల్లో నిల్వ ఉండడం వల్ల మనకి ఎక్కువగా లభిస్తాయి. ఆకుకూరలు సహజంగా 80 నుండి 90% వరకు నీటిని కలిగి ఉంటాయి. ఇది వాటిని తాజాగా రసపుష్టిగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఎక్కువ నీరు వల్ల అవి త్వరగా పాడైపోవచ్చు. నీరు తొలగించడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ ఇంతకుముందు చెప్పినట్లు వాటర్ సాల్యుబుల్ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఇలాగా మనం పౌడర్ రూపంలో ఎండబెట్టిన ఆకులలో తక్కువగా లభిస్తాయి. కానీ ఇతరమైన ఖనిజాలు, కాల్షియం అటువంటి మినరల్స్ అలాగే మనం నిల్వపరచుకోవచ్చు. నీరు తొలగించడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసి మంచినీటిలో ముంచితే వాటిపైన ఉండే క్రిమికీటకాలు, గుడ్లు నాశనమవుతాయి. ఆకుకూరలు త్వరగా నలిగే గుణం ఉండడం వల్ల సలాడ్, సూప్స్, చట్నీలు ఇతరమైన వంటకాల రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వంటం చేసుకోవాలి, ఎందుకంటే మూతలు తీసేసి ఆకుకూరలు వండినప్పుడు ముందు చెప్పినట్లుగా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ లేదా మినరల్స్ ఆవిరి రూపంలో మనకి పోవచ్చు. అందుకని ఎప్పుడైనా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి మాత్రమే వండాలి. అలాగే ఇతరమైన నిల్వ చేసే పద్ధతులు ఏమిటి అంటే ఎండబెట్టడం, ఫ్రీజింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం, రిఫ్రిజిరేషన్ అంటే ఇంకా తక్కువ డిగ్రీ సెల్సియస్లో పెట్టడం, వాక్యూమ్ ప్యాకేజింగ్. వాక్యూమ్ ప్యాకేజింగ్ అంటే ఏమీ గ్యాషియస్ మెటీరియల్స్ లేకుండా ఆకుకూరల్ని ప్యాక్ చేయడం వంటి పద్ధతుల ద్వారా ఆకుకూరలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.
ఆకుకూరలలోని తేమను తొలగించడం ద్వారా వాటిని

పొడి రూపంలో ఉంచే పద్ధతిని డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటారు. బ్లాంచింగ్ అనేది ఆకుకూరలను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచి వెంటనే చల్లనీటిలో వేసే ప్రక్రియ. ఇది పోషకాలు, రంగు, రుచి మరియు షెల్ఫ్ లైఫ్ను మెరుగుపరుస్తుంది. షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ చేసే కాలం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు శుభ్రం చేసి, బ్లాంచ్ చేసి, నీరు పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రీజ్ చేయాలి. వాక్యూమ్ ప్యాకేజ్లో ఉంచితే మరింత కాలం నిల్వ ఉండవచ్చు. 4 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫ్రిజ్లో 3 నుండి 5 రోజుల వరకు తాజాగా ఆకుకూరలు నిల్వ ఉంటాయి. పేపర్ టవల్లో చుట్టి ఉంచితే ఇంకా సురక్షితంగా ఉంటాయి. ఫ్రీజింగ్ మరియు బ్లాంచింగ్ క్రమంలో అధికంగా పోషకాలు నిల్వ ఉంటాయి. ముందు చెప్పినట్టుగా ఎండబెట్టడం వల్ల కొన్ని వైటమిన్లు, మినరల్లు కొంత పోతాయి, కానీ పొడి ఖనిజాలు నిల్వ చేయవచ్చు. పొడి ఖనిజాలు అంటే కాల్షియం, సెలీనియం అలాంటి ఇతరమైన ఖనిజాలను నిల్వ చేసుకోవచ్చు. ఆకుకూరలు శుభ్రం చేసి 8 టైట్ బ్యాగ్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ముందే కట్ చేస్తే ఆకులు లోపలి భాగం నీటికి ఎక్కువగా తగిలి వైటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు నీళ్లలో కలిసిపోతాయి. పూర్తిగా ఉన్న ఆకులను కడిగితే పోషకాలు బయటకు పోవు. ఆకులు పూర్తిగా ఉన్నప్పుడు మట్టి, ఇసుక, పురుగు మందులు సులభంగా తొలగిపోతాయి. కట్ చేయని ఆకులు ఎక్కువ సేపు పచ్చగా తాజాగా నిల్వ ఉంటాయి. పోషకాలు నష్టపోకుండా ఉండటానికి ఆకుకూరలను చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా తరిగించాలి. వండిన ఆకుకూరలను 2వసారి వేడి చేయకూడదు. ఇలా వేడి చేయడం వల్ల ముందుగా చెప్పినట్టు మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్ అనేవి వెళ్ళిపోతాయి. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో వండితే మంచిది. ఎందుకంటే మనకి ప్రెషర్ కుక్కర్లో వండడం చాలా అలవాటైన విషయం. చాలా వరకు మన ఇళ్లలో పప్పులు అలాంటివన్నీ కుక్కర్లోనే వండుతారు. అలా వండేటప్పుడు ఆకుకూరలను కూడా జతపరిచి ప్రెషర్ కుక్కర్లో వండితే మనకు కావలసిన పోషకాలు బయటికి పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకపెట్టాక అందులో నీటిని పారేయకుండా కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్లా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి సూప్లు కేవలం పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకు కూడా ఇతరమైన ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తే అవి ఇంకా పోషకాలను అందించగలవు. పొడి ఆకుకూరలు నెలల తరబడి నిల్వ చేయవచ్చు. సూప్, కర్రీ, రోటీ, పరోటా అలాంటి వాటిల్లో ఇలాంటి పౌడర్స్ని ఉపయోగించి సులభంగా మన ఆహార వైవిధ్యాన్ని పెంచుకోవచ్చు. ఆకుకూరలను చాలా వరకు పిల్లలు అలాంటి వాళ్ళు తినడం మానేస్తారు. ఎందుకంటే అవి చూడ్డానికి అంత అందంగా కనిపించాలి. కానీ వాటిని పరాటా అలాంటి వంటకాల్లో ఉపయోగించడం వల్ల పిల్లలకు కూడా తెలియకుండానే వాళ్ళంతటా వాళ్ళు చక్కగా రుచికరంగా ఉండడం వల్ల వాటిని డైట్లో తింటూ ఉంటారు. అలాగే ఆకుకూరలు చాలా వరకు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను పెంచుతుంది. ఎలాగా అంటే ఎక్కువ పోషకాలు కలిగిన ఆకుకూరలు ఇంటి వద్దనే న్యూట్రీ గార్డెన్స్ అలాంటి ఫార్మ్స్లో ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇలాగా మనకి ఆహార భద్రతను ఆకుకూరలు పెంచుతాయి. అలాగే ఆకుకూరలు బ్యాలెన్స్డ్ డైట్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎలాగా అంటే మనం తినే ఆహారంలో ఓన్లీ ఎంత అమౌంట్ తింటున్నాము అనే కాకుండా అది ఎంత క్వాలిటీగా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. అలా క్వాలిటీని మనల్ని ఉద్దేశించి చెప్పేది ఏంటి అంటే అందులో ఎంత వైటమిన్లు ఉన్నాయి, ఎన్ని ఖనిజాలు అంటే ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫంక్షనల్ కాంపౌండ్స్. ఫంక్షనల్ కాంపౌండ్స్ అంటే మన శరీరానికి అవి పోషకాలని అందించడమే కాకుండా అవి ఇతరితర శరీరానికి వచ్చే సమస్యలను ఎలా నియంత్రించగలవు అనే శక్తి కలిగిన ఆహారాలని ఫంక్షనల్ ఫుడ్స్గా వ్యవహరిస్తారు. ఆకుకూరల్ని మనం ఫంక్షనల్ ఫుడ్స్గా గాను కూడా మనం వ్యవహరించవచ్చు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్, మధుమేహం, మలబద్ధకం అలాంటి వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. ఆకుకూరల్లో ఎప్పుడు ఎక్కువ పోషకాలు ఉంటాయనే చెప్తారు, కానీ అవి శరీరానికి ఎలా అందుతున్నాయి, ఎలా వండుకుంటే అవి మనకి దొరుకుతాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఆకుకూరల్లో ఇన్ని పోషకాలతో పాటు కొన్ని యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే ఫైటిక్ యాసిడ్, ఫీనోల్స్ అండ్ టానిన్స్. ఇవి ఏం చేస్తాయి అంటే మన శరీరంలో మనం ఆకుకూరలు తిన్నప్పుడు వాటిలోని ఖనిజాలు మన శరీరానికి అందనివ్వకుండా లేకపోతే జీర్ణకోశ వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తాయి. అలా చేయడం వల్ల మనకు ఇలాంటి ఖనిజాల డెఫిషియన్సీ లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ అనే వ్యాధులు, దానివల్ల ఇతరితరమైన

0: శరీర సమస్యలు, మధుమేహం, రక్తపోటు ఇలాంటి సమస్యలు రావచ్చు. అలాగా రాకుండా ఉండడానికి మన ఆకుల్లో ఉన్న అధిక పోషకాలు అంటే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అంది ఇలాంటి యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ తగ్గాలి అంటే మనం కొన్ని ఇంట్లో వాడే వంట పద్ధతులను పాటిస్తే చాలు, అవి ఈజీగా మనం తొలగించుకొని మన శరీరానికి ఆ ఖనిజాలు అందేలాగా తినవచ్చు. అవి ఏంటంటే ఉడకబెట్టడం, బ్లాంచింగ్, ముందు చెప్పినట్టుగా బ్లాంచింగ్ అంటే ఒక నిమిషం లేకపోతే నిమిషం లోపల వేడివేడి నీళ్ళల్లో ఈ ఆకుకూరలను ఉంచి వెంటనే వాటిని చల్లని నీటిలో ఉంచితే అప్పుడు ఈ యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ అనేవి తగ్గి మనకి మినరల్ అవైలబిలిటీ, బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలాగా మనం ఆకుకూరలను పోషకాహారంగా తీసుకోవచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆకుకూరలను తినకూడదు అంటారు, అలా ఏమి కాదు. లేకపోతే ఇతరమైన సమస్యలు, శరీరావేచ్ఛ సమస్యలు ఉన్నప్పుడు ఆకుకూరలు మానేయడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాగ చేయకుండా ఉండడం ఎందుకు అంటే ఆకుకూరలు ఎవరైనా తినొచ్చు, కానీ వాళ్ళకున్న కండిషన్ని బట్టి దాన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులకు ఆకుకూరల్లో మెయిన్గా క్యాలీఫ్లవర్ లేదా క్యాబేజ్ని తినవద్దు అని చెప్తారు. ఎందుకంటే వాటిలో గాయిట్రోజన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి, అవి ఉన్న వాటిని మాత్రమే నియంత్రించుకొని మిగిలిన ఆకుకూరలను తినవచ్చు. ఆకుకూరలు రోజు తినడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. కంప్లీట్గా వీటిని అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటి వైటమిన్స్, మినరల్స్ అలాంటివి మన శరీరం కోల్పోతుంది. అందుకని పూర్తిగా ఎప్పుడు మానివేయకూడదు. ఇతరమైన ఆహారాలతో పోల్చుకుంటే మనం వీటిని చాలా ఈజీగా సాగు చేసుకోవచ్చు ఇళ్లలోనే, న్యూట్రీ గార్డెన్స్ అలాంటి రూపంలో.
1: మీరు ఇంతవరకు ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ దివ్యప్రసన్న కుమారి గారి ప్రసంగం విన్నారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అంటే నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుంచి ప్రయోగశాలలో అభివృద్ధిపరిచిన మొక్కలు, ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుంచి అభివృద్ధిపరిచిన మొక్కలు తెగుళ్లు లేనివిగాను ఆరోగ్యవంతంగాను ఉంటాయి. వీటిని పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి మామూలు పిలక పంట కన్నా కూడా 45% వరకు ఎక్కువ దిగుబడినిస్తాయి. తోటంతా కూడా ఒకేసారి గెలలేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలో కోయడం పూర్తవటం చేత తోట యాజమాన్యం ఖర్చు కూడా తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడులనిస్తాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ప్రతి చెట్టుకి మనం ఎరువుల్ని లెక్కించాలి.

ఉంచి వేసుకోవాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడం వల్ల ఎకరాల లెక్కన వేయడం సరైన పద్ధతి కాదు. అన్ని అరటి రకాలను ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల భాస్వరాన్ని చేరువుల్ని వేసుకోవాలి. భాస్వరపు ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పిల్లకలు నాటేటప్పుడు గుంట నుండి తవ్విన మట్టికి కలపడమే మంచిది. సూపర్ ఫాస్ఫేట్ ను వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకి లభ్యమవుతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేసుకోకూడదు, వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకోకూడదు. బాగా చివికిన పశువుల ఎరువుని సూపర్ ఫాస్ఫేట్ తో కలిపి ఒక్కొక్క గుంటకు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంత ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 మోతాదులుగా విభజించి వేసుకోవాలి. ఇక పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి చెట్టుకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వీటిని కూడా 4 సార్లుగా విభజించి వేసుకోవాలి. తెల్ల చక్కెరకేళికి కూడా 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువుల్ని 5 భాగాలుగా విభజించి వేసుకోవాలి. ఇక ఎర్రగరప నేలల్లో సాగు చేసే కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి విషయానికి వచ్చినట్టయితే 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువుల్ని 6 సమభాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పచ్చారటి అలాగే పొట్టి పచ్చారటి రకాలని ఎర్రగరప నేలల్లో సాగు చేసినట్టయితే గనక 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువుల్ని 6 భాగాలుగా విభజించి వేసుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులని అరటి చెట్టుకు 2 వైపులా 30 నుండి 40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ నీరు పెట్టినట్టయితే వేసిన ఎరువులు నీటిలో కరిగిపోయి నీటితో పాటుగా భూమి లోపలి పొరల్లోకి పోయి మొక్కకి అందవు. కాబట్టి ఫలితం కూడా ఎక్కువగా రాదు. ఈ టిష్యూ కల్చర్ అరటి సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు అలాగే ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిలో నీటినివ్వడం వల్ల నీటి వినియోగం 40 నుండి 50% తగ్గటమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల అరటి ఏపుగా పెరిగి మామూలు కన్నా 25 నుండి 30 రోజుల ముందుగా గెలవస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం, నాణ్యత కూడా పెరుగుతుంది. దీనివల్ల తోటను పెంచే వ్యవధితో పాటు యాజమాన్య ఖర్చులు కూడా తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు భాస్వరపు ఎరువుని పిలక నాటడానికి తీసిన గుంట నుండి తవ్విన మట్టికి కలుపుకోవాలి. బలమైన నేలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 60%, తేలిక నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 75% ఎరువులు వేస్తే సరిపోతుంది. బరువైన నేలల్లో డ్రిప్ పద్ధతిలో 3వ వారం నుండి 25వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 10 గ్రాముల యూరియా, 7 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఇవ్వాలి. మళ్ళా గెలవేసిన తర్వాత 33వ వారం నుండి 36వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 13 గ్రాముల యూరియా, 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ పద్ధతిలో అందించాలి. పాలిథిన్ సంచుల్లో పెంచిన టిష్యూ కల్చర్ అరటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి. నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభిస్తాయి. మామూలు మొక్కల కంటే వేగంగా పెరుగుతాయి. కానీ మొక్కలు చిన్నవిగా ఉండి పరిమిత వేరు మండలాన్ని కలిగి ఉండడం వల్ల మామూలుగా సిఫారసు చేసిన ఎరువుల మోతాదుని సమర్థవంతంగా వినియోగించుకోలేవు. కాబట్టి అరటికి సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ ఎరువులని తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేయబడి ఎక్కువ సాగులో ఉన్న క్యావెండిష్ అంటే పచ్చారటి రకాలకి మొక్కలు నాటిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులని ఒక్కొక్క దఫాకి 15 గ్రాముల వంతున 15వ రోజు, 30వ రోజు అలాగే 45 రోజులకి, 20 గ్రాముల వంతున 60 రోజులకి, 75 రోజులకి, 90 రోజులకి, 30 గ్రాముల వంతున 110 రోజులకి, 130 రోజులకి, 150 రోజులకి మొక్కలకి 2 వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడిపెట్టాలి. ఇక ఈ టిష్యూ కల్చర్ అరటిలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అరటి పంటకి కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారుగా 30 నుండి 40 సార్లు నీటిని పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితుల మీద ఆధారపడి 7 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడి పెట్టాల్సి ఉంటుంది.
ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి నీటి

0: చేపట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాలపరిమితి 20 నుండి 30 రోజుల వరకు తగ్గుతుంది. దిగుబడి 20% వరకు పెరుగుతుంది. కలుపును అదుపులో ఉంచి 40% వరకు నీటిని, 25 నుండి 50% వరకు ఎరువులని ఆదా చేసుకోవచ్చు. అలాగే చీడపీడల సమస్య, కలుపు సమస్య కూడా తగ్గుతాయి. నత్రజని, పొటాష్ ఎరువుల్ని డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినప్పుడు బలమైన నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 50%, తేలిక నేలల్లో 75% ఇస్తే సరిపోతుంది. 75% ఎరువులని పిలక నాటిన 5వ లేదా 6వ వారం నుండి గెల అంకురం ఏర్పడే దశ వరకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. మిగిలిన 25% నత్రజనిని, పొటాష్ ఎరువుల్ని 4 సమభాగాలుగా చేసి గెల వేసిన తర్వాత 4 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఇక అరటి సాగులో అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే, అరటి దీర్ఘకాల పంట, ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటల్ని పండించి ఆదాయాన్ని గడించవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి మార్కెట్ అనుకూలతను గమనించి అంతర పంటల్ని ఎంపిక చేసుకోవాలి. అంతర పంటల సాంద్రత తగు నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతలో నాటినట్టయితే ముఖ్యమైన పంట అరటికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అరటికి వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటలకు నిర్దేశించిన ఎరువుల్ని అదనంగా ఇవ్వాలి. అరటి చుట్టూ 60 సెంటీమీటర్లు వదిలిపెట్టి అంతర పంటల్ని వేసుకోవాలి. అరటిలో కలుపు నివారణ, అంతర కృషి విషయానికి వచ్చినట్టయితే, హెక్టార్కి బ్యూటాక్లోర్ 5 లీటర్లు లేదా అలాక్లోర్ 2.5 లీటరు లేదా పెండిమిథాలిన్ 2.5 లీటరు లేదా ఆక్సీఫ్లోర్ఫెన్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందుని నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేసి కలుపు మొలవకుండా అరికట్టచ్చు. తుంగ, గరిక మొదలైన మొండిజాతి కలుపు నిర్మూలనకు హెక్టార్కి 2.5 నుండి 5 లీటర్ల గ్లైఫోసైట్ మందుని 250 నుండి 500 లీటర్ల నీళ్లలో కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేసి నిర్మూలించవచ్చు. గ్లైఫోసైట్ మందు పిచికారీ చేసేటప్పుడు కలుపు ఎదిగి ఉండాలి. కలుపు ఆకులు పండి పూత పూసి ఉండకూడదు. గ్లైఫోసైట్ మందును అరటి మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అరటి నాటిన 3 నుండి 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకల్ని 20 నుండి 25 రోజులకొకసారి కోసేస్తూ ఉండాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక ఫలసాయం వస్తుంది. బాగా పెద్దవైన పిలకలను పదునైన గునుపంతో కొద్దిపాటి దుంపతో సహా తవ్వి తీస్తే తిరిగి పెరగదు. అరటి నాటిన 6 నుండి 8 నెలల్లో చెట్టు మొదలుకి మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అరటి చెట్లు గాలి తాకిడికి తట్టుకోవడానికి వెదురు గడలను పాతి ఊతమివ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్న చిన్న ముక్కలుగా నరికితే త్వరగా ఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రీయ ఎరువుగా రూపాంతరం చెంది భూసారం పెరుగుతుంది. గెలవేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత 2% రంధ్రాలను కలిగిన 100 కేజీ తెలుపు రంగు పాలిథీన్ సంచుల్ని గెలలకు తొడిగినట్టయితే పళ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా నాణ్యంగా ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్, శ్రీరామకృష్ణ శేషసాయిబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

8:40 దేశభక్తి గీతం, 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ఏక్ ది ఏక్ రహెంగే ఈ అంశం గురించి శ్రీ ఎండి ఇర్షాద్ బేగ్ గారి ప్రసంగం వింటారు. తర్వాత హఫ్సాన్ అచ్చే గిజాకి జరూరత్ సమర్పణ శ్రీమతి రజియా సుల్తానా. చివరిగా గజల్ వింటారు. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాద్యం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమంలో ధారావాహిక 26వ భాగం వింటారు. 11:45 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల

0: ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల క్రమశిక్షణ కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను, ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా, 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశసేవ అనే నినాదంతో, అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsunderscore HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వులు ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు

0: చాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధర నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
2: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల
3: ఈనాటి కార్యక్రమంలో నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
4: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో భాగంగా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యొక్క సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆధునిక వ్యవసాయంలో చాలా రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు, తెగుళ్ళు నివారణ మందులు, కలుపు మందులు ఇటువంటివి విరివిగా వాడడం వలన భూసారం తగ్గడము, అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గడము, తద్వారా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ల యొక్క ఉధృతి పెరగడము, తద్వారా పంటలకు నష్టం జరగడము,

రైతులు ఇంతకుముందు లేనటువంటి సమస్యలను కూడా ఇప్పుడు అధికంగా ఈ సమస్యలను ఎదుర్కోవడము, అంటే భూమిలో తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు బాగా పెరగడము, తద్వారా అదుపు చేయలేని పరిస్థితి రావడము, దీనివల్ల పంటలకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ పదార్థాలు వాడనటువంటి వ్యవసాయంలో ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే యొక్క తెగుళ్ల యొక్క యాజమాన్యము చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఎరువులు అధికంగా వేయడము, తర్వాత బ్యాలెన్స్ లేకుండా వేయడము, అంటే సమతుల్యత దెబ్బతినడము భూమిలో, అదేవిధంగా ఒకే పంటని ఎక్కువ సంవత్సరాలు వేయడము, అంటే ప్రత్తి వేస్తే అదే భూమిలో అదే కమతంలో ప్రతి సంవత్సరం ప్రత్తి వేయడము, మిరప వేసే రైతులు మిరప వేయడము, వరి వేసే రైతులు వరియే వేయడము, పంట మార్పిడి అనేది లేకపోవడము, వీటి కారణంగా ప్రతి సంవత్సరము ఈ నేలలో ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ పెరుగుతూ వచ్చి ఒక దశకు వచ్చేసరికల్లా పంట పూర్తిగా నష్టపోయే స్థితులు కూడా ఉంటుంది. దీనికి తోడుగా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి ఉధృతి కావడానికి దోహదపడుతున్నాయి. ఇకపోతే రసాయనిక ఎరువులే ఉపయోగిస్తూ ఎటువంటి సేంద్రియ ఎరువులను వాడకపోవడము, ఈ విధంగా జరగడం వలన మొక్కకు మేలు చేసే, అదేవిధంగా మొక్కకు వేరు వ్యవస్థ దగ్గర ఉండి మొక్కకు రక్షణ ఇచ్చేటువంటి సూక్ష్మజీవులు బాగా తగ్గిపోవడం వల్ల కూడా ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ బాగా ఉధృతి చెంది ఆ వేరు ద్వారా అదేవిధంగా కాండం ద్వారా మొక్కను చేరడము, తద్వారా నష్టం చేయడము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు వహించాలి. మామూలుగా మొక్కకు పైన కనిపించేటువంటి తెగుళ్ల యాజమాన్యము కొంత సులువైన పద్ధతి, అంటే రసాయనాల ద్వారా కానీ వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా కానీ తేలిగ్గా చేయొచ్చు. అదే వేరు ద్వారా లేదా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు అయితే కొంచెం కష్టతరమైనవి. ఎందువలన అనగా మనము చేస్తున్నటువంటి రసాయనాలు భూమిలో ఈ తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్న అంత ప్రదేశాన్ని అది మొత్తం తడవడం అనేది జరగదు. కాబట్టి ఎక్కడైనా మిగిలిపోయినటువంటి శిలీంధ్రము అది మళ్లీ అభివృద్ధి చెంది త్వరితగతిన మళ్లీ పంటను చేరడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి యొక్క సూక్ష్మజీవులు రకరకాలైనటువంటి రక్షణ పొందగలిగేటువంటివి, అంటే నిద్రావస్థలో ఉండగలిగేటువంటివి, ఎక్కువ సంవత్సరాలు జీవించగలిగేటువంటి లక్షణాలు, అంటే వాటి యొక్క అంగాలను అభివృద్ధి చేసుకుంటాయి, ఆ విధంగా రూపాంతరం చెందుతాయి. ఈ రూపాంతరం చెందినటువంటి సూక్ష్మజీవులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవించి మరలా ఎప్పుడైతే ఆ భూమిలో పంట వేసినప్పుడు మరలా ఆశించి నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా వేసవి సమయంలో, అంటే పంట కోత అనంతరము వేసవి సమయంలో బాగా దుక్కి చేయాలి. ఈ లోతు దుక్కి చేయడం వలన ఈ భూమి లోపల, అంటే భూమి పైపొరల్లో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవుల తెగులు కారకమైనటువంటి నిర్మాణాలు, ఏవైతే బీజాలు, ఇవి ఈ సూర్యరశ్మికి, అధిక సూర్యరశ్మికి ఇవి చనిపోతాయి, వాటి యొక్క జీవం అనేది కోల్పోతాయి. ఇది ఒక ప్రధానమైన అటువంటి అంశము. చాలామంది రైతులు ఈ వేసవి సమయంలో దుక్కి చేయడం అనేది పాటించడం లేదు. దీనివల్ల కూడా కొన్ని పంటల్లో ఈ తెగుళ్ల ఉధృతి, అంటే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడైనా ఆ మేరకు ఆ భూమిలో రైతులు వేసవి దుక్కి చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే అదే వేసవి సమయంలో దుక్కి చేయలేని పరిస్థితులలో పాలిథీన్ షీట్ని మనము దున్నిన తర్వాత పాలిథీన్ షీట్ని గనక కప్పి ఉంచినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగి, అంటే 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ అయ్యి అందులో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. ఇకపోతే విత్తనం అనేది కూడా చాలా ప్రాధాన్యతమైంది. విత్తనం ద్వారా ఈ సూక్ష్మజీవులు భూమిని చేరొచ్చు, లేదా భూమిలో ఉండి మనకి పంటని ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాధాన్యమైనది. ఈ విత్తన శుద్ధి అనేది ఆయా పంటని బట్టి మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు దాళ్వా కాలానికి శనగ పంటని వేస్తూ ఉంటారు. ఈ శనగ పంట చాలా, అంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళు చాలా ఉంటాయి ఇందులో. కాబట్టి ఈ విత్తనంలో దాగి ఉన్నటువంటి తెగుళ్ళు భూమిని చేరిన తర్వాత బాగా అభివృద్ధి చెంది మొలక రాకుండా చేయడం జరుగుతుంది. ఫలితంగా భూమి వంటి పంటలో గ్యాపులు ఏర్పడతాయి, అంటే ఖాళీలు ఏర్పడతాయి. ఫలితంగా దిగుబడి బాగా తగ్గడానికి

అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి తోడుగా పరిస్థితులు గనక అనుకూలించినట్లయితే ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెంది నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది, ప్రత్యేకించి నత్రజని ఎరువు. నత్రజని ఎరువు అధికమైనప్పుడు కొన్ని రకాలైనటువంటి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. ఉదాహరణకు వరిలో మాగుడు తెగులు అంటే పాముపడ తెగులు, అదేవిధంగా వరిలో కాండం కుళ్ళు తెగులు, ఇటువంటివి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, వరిలో ఆశించేటువంటి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా ఈ భూమిలోనూ అదేవిధంగా పంట అవశేషాల్లోనూ జీవించి ఉండి మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు అంటే వర్షాలు బాగా పడినప్పుడు పిలకలకు ఆశించటము, తద్వారా మొక్క పంటకంతటికి ఆశించటము, మరలా వర్షాలు అధికమైనప్పుడు ఇంకా అధికంగా వ్యాపించటము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి యొక్క తెగుళ్ళని అంటే విత్తన శుద్ధే కాకుండా ఈ తెగుళ్ళని ఈ కాండం కుళ్ళు తెగులు ఇటువంటి వాటిని లోతు దుక్కి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ బీజాలు బయటికి పడి అవి ఎండిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ భూమిలో అధిక తేమ ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఫిజేరియం వడలు తెగులు, వివిధ పంటల్లో అంటే టొమాటో గాని మిరప గాని ప్రత్తి గాని ఇటువంటి వాటిల్లో ఫిజేరియం వడలు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఇది తేమ అధికమైనప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి తగు మాత్రమే సాగునీటిని ఇచ్చుకోవాలి, అంటే అవసరం మేరకు సాగునీటిని ఇచ్చుకోవాలి. తర్వాత సాగునీటిని ఇచ్చేటువంటి పద్ధతిని కూడా మార్చుకోవాలి, అంటే మొక్కకు మాత్రమే సాగునీరు వెళ్లే లాగా లేదా ఒక వరుసలో ఉన్నటువంటి మొక్కలకు సాగునీరు వెళ్లే విధంగా, అంటే పూర్తిగా ముంచినట్టుగా కాకుండా తగు మోతాదులో ఒక వరుసల్లో మాత్రమే లేదా మొక్కకు మాత్రమే వెళ్లే విధంగా సాగునీరు ఇచ్చుకున్నట్లయితే ఈ ఫిజేరియం వడల తెగులు అనేది ప్రబలకుండా ఉంటుంది. తర్వాత ఈ నీరు ఇచ్చే విధానంలో కూడా అధికంగా తేమ నిలబడకుండా చూసుకోవాలి. తేలిక నేలలైతే మనకి తేలికపాటి తడులు లేదా ఒక మోస్తరు తడి ఇచ్చినా పర్వాలేదు, బరువులైన నేలలైనప్పుడు అధికంగా తేమ గనక నిలబడ్డట్టయితే ఈ ఫిజేరియం వడల తెగులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటి తడుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా కొన్ని నేల ఉష్ణోగ్రతలు పెరిగితే పెరిగేటువంటి తెగుళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మొక్కజొన్నలో మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది, ఇది నేల ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుంది. అంటే 35 డిగ్రీల కంటే ఎక్కువ గనక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే దీని ఉధృతి పెరుగుతుంది. కాబట్టి నేల ఉష్ణోగ్రతను తగ్గించాలి, అంటే తేలికపాటి సాగునీటిని ఇవ్వాలి. సాగునీటిని ఇవ్వడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గి ఆ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రం ప్రబలకుండా ఎక్కడిదక్కడే సమస్య పోతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేల ఉష్ణోగ్రతను తగ్గించడము అలాగే తేమను తగ్గించడము కొన్ని రకాలైనటువంటి తెగుళ్లలో ఇటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇకపోతే కొన్ని రకాలైనటువంటి జీవ శిలీంద్రనాశనులు వాడటం కూడా ప్రధానమైనటువంటిది. ఎందువలనగా ఈ జీవ శిలీంద్రనాశనులు భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లకి బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే భూమిలో సేంద్రియ కర్బనం అనేది ఉండాలి, అంటే సేంద్రియ కర్బన శాతము 0.5 కంటే ఎక్కువ గనక ఉన్నట్లయితే, కర్బన శాతం బాగా ఉన్నట్లయితే ఈ మేలు చేసేటువంటి సూక్ష్మక్రిములు అంటే పంట యొక్క వేరు వ్యవస్థని అంటిపెట్టుకుని ఉండి మొక్కకు రక్షణ కల్పించేటువంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. కాబట్టే రైతు సోదరులు కనీసము ఈ సేంద్రియ ఎరువులని వివిధ రూపాల్లో ఇవ్వగలగాలి. ఎట్లా అంటే పశువుల ఎరువుల రూపంలో కానీ, లేదంటే చెక్క అంటే వేరుశనగ చెక్క, ఆముదం చెక్క, గానుగ చెక్క ఇటువంటి చెక్కతో మనం గనక ఈ ట్రైకోడెర్మా విరిడే ఇట్లాంటి వాటిని అంటే జీవ శిలీంద్రనాశనులు కలిపి గనక భూమికి అందించగలిగినట్లయితే ఈ శిలీంద్రనాశిని బాగా అభివృద్ధి చెంది తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలని సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది. ఇటువంటి సేంద్రియ పదార్థాలు ఉన్నప్పుడే దీని యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది. సేంద్రియ పదార్థం భూమిలో లేనప్పుడు మనకి ఈ ట్రైకోడెర్మా విరిడే లేదా ట్రైకోడెర్మా ఆస్పరిల్లం, ఇప్పుడు మనం అంటున్నటువంటి ట్రైకోడెర్మా ఆస్పరిల్లం కలిపినా కానీ మనకి ప్రయోజనం అనేది ఎక్కువ కనిపించదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో సేంద్రియ ఎరువులు కూడా ఈ కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. 50 కేజీలు 25 కేజీలు బస్తాల రూపంలో సేంద్రియలు అమ్ముతున్నారు. అదేవిధంగా వానపాముల ఎరువు కూడా అమ్ముతూ ఉన్నారు. వీటిలో కలిపి కూడా ఈ యొక్క జీవ శిలీంద్రనాశనులు వేసుకోవచ్చు. దీనితో పాటు సూడోమనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఇటువంటి జీవ శిలీంద్రనాశనులు కూడా భూమిలో కలయదున్నట్లయితే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉదజని
ఉదజని కూడా చాలా ముఖ్యమైనది. అంటే కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు

ఉదజని సూచిక బాగా తక్కువ ఉన్నప్పుడు ప్రబలుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఆవాలు ఇటువంటి వంటి పంటలలో మనకి వేరుబుడిపిల్ అనేటువంటి తెగులు వస్తుంది. ఇది ప్లాస్మోడియోఫోరా బ్రాసికే అనేటువంటి శిలీంధ్రం వల్ల కలుగుతుంది. ఈ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంధ్రము

ఆక్సిజన్ సూచికని 7.2 ఆ విధంగా మనం గనక పెంచగలిగినట్లయితే ఈ యొక్క ఆ తెగులు ఎక్కడికక్కడే సమసిపోయి దానికి పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక తెగులని నివారణ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క ఈ జీవశిలీంధ్ర నాశనుల ఉపయోగంలో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే ఆయా పంటలను బట్టి వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్ ల్యాబ్స్ అలాగే బయో పెస్టిసైడ్స్ ల్యాబ్స్ కూడా మనకి వచ్చున్నాయి. ద్రవ రూపంలోను ఘన రూపంలో కూడా ఈ జీవశిలీంధ్ర నాశనులు లభ్యమవుతున్నాయి. కాబట్టి వీటిని వినియోగించి మనకి ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఎరువులతో పాటు ఇటువంటి ఈ బయో ఫెర్టిలైజర్స్ లేదా బయో ఫెర్టిలైజర్స్ అనే వాటిని పశువుల ఎరువులో కలిపి కూడా వేసుకున్నట్లయితే మంచిది. అలాగే నేను చెప్పాను, భూమి పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనకి తెగులు ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి పక్షంలో అంటే ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయడం వల్ల మనకి తెగులు కారకమైనటువంటి శిలీంధ్రము సంవత్సరం పెరగడం వల్ల పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనము పంట అవశేషాలను భూమిపైన పరిచి ఒక నిప్పు పెట్టి తగులబెట్టడం వల్ల కూడా ఈ భూమి పై పొరలో ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ అవి నశింప చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కూరగాయ పంటల్లో కూడా కొన్ని బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళు ఉంటాయి, బ్యాక్టీరియా వేరు కుళ్ళు తెగుళ్ళు ఉంటాయి. ఇవి కూడా మనకి ఎక్కువ సంఖ్యలో భూమి పై పొరల్లో ఉంటాయి, దాగి ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి అంటే అవసరాన్ని బట్టి అంటే పంట అవశేషాలను ఎప్పుడు పడితే అప్పుడు నాశనం చేయకూడదు, అక్కడ ఎక్కడైతే భూమి రోగగ్రస్తమైంది అనుకుంటారో అక్కడే ఈ పంట అవశేషాలను పరిచి చేసినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి ఈ పంటలు ఉంటాయి అంటే పసుపు లాంటి పంటలు, వీటిలో దుంపకుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఈ దుంపకుళ్ళు రావడానికి ప్రబలడానికి కొన్ని రకాలైనటువంటి క్రిములు అంటే పురుగులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ పురుగులు ఆశించి చేసినటువంటి రంధ్రాల వలన ఈ రంధ్రాల ద్వారా ఈ యొక్క దుంపలోకి ఈ శిలీంధ్రము ప్రవేశిస్తుంది. కాబట్టి అటువంటి క్రిమి సంహారక మందులు వాడే అటువంటి క్రిములను కూడా అంటే పురుగులను కూడా ఎప్పటికప్పుడు అరికట్టగలగాలి. చాలా రకాలైనటువంటి పురుగులు అంటే వేరు ద్వారా వ్యాప్తి చెందేటువంటి పురుగులు ఈ విధంగా చేస్తుంటాయి. ఉదాహరణకి అరటిలో కూడా దుంపకుళ్ళు అనేది ఫిజేరియం అనేటువంటి శిలీంధ్రం వల్ల కలుగుతుంది. దుంప ఎప్పుడైతే ఈ పురుగుల ద్వారా ఇది నష్ట చేయబడిందో అటువంటి దుంపకు ఈ శిలీంధ్రాలు ఆశించి ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పురుగుల నివారణ కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకొరకు కూడా మనము పురుగుల నివారణ కొరకు కూడా పురుగు మందులు వాడాలి. అయితే ఇందుకొరకు కూడా అంతర్వాహికంగా పనిచేసేటువంటి పురుగు మందులను వాడినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ పురుగులు కూడా నివారింపబడి తద్వారా దీని ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా నివారించబోతాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వేరుకుళ్ళు నేల ఉష్ణోగ్రతను బట్టి కూడా చెప్పాను ముందుగా చెప్పిన విధంగా. ఈ విధంగా భూమి ఉష్ణోగ్రతలను మార్చుకోవడం వల్ల కూడా మనము తెగుళ్ళని నివారించుకోవచ్చు. నేను చెప్పాను విత్తన శుద్ధి అని చెప్పి ఒక చెప్పాను. ఈ విత్తన శుద్ధిలో ఏంటంటే ముఖ్య ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి తొలి దశలో అంటే ఒక 15-20 రోజుల వరకు కూడా ఈ తెగుళ్ల బారి నుండి అరికట్టుకోవచ్చు. ఇకపోతే పంట బాగా పెరిగిన తర్వాత నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లను అరికట్టుకోవడానికి నేలను సరిగా అంతరకృషి చేయాలి. అంతరకృషి చేసి ఇందులో ఉన్నటువంటి కలుపును కూడా నివారించగలగాలి. కొన్ని రకాలైనటువంటి కలుపులు ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి వారధిగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వారధిగా పనిచేసేటువంటి కలుపును కూడా ఎప్పటికప్పుడు నివారించుకోగలగాలి. ఈ విధంగా నివారించినట్లయితే వ్యాప్తి అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇకపోతే మొక్కల సాంద్రత అనేది కూడా, మొక్కల సాంద్రత మనము ఎక్కువగా పెట్టినా తెగులు వ్యాపించవచ్చు. కొన్ని సమయాల్లో మొక్కల సాంద్రత తగ్గినప్పుడు కూడా వ్యాపించవచ్చు. కాబట్టి మొక్కల సాంద్రత కూడా చాలా ముఖ్యమైనది. వేరుశనగ శనగ ఇటువంటి పంటలలో మొక్కల సాంద్రతను బట్టే మనకి ఈ తెగులు నివారణ లేదా తద్వారా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత అలాగే మొక్కల దూరము అంటే సిఫారు చేసిన దూరంలోనే ఉంటాము. వీటన్నిటి వల్ల కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ముందుగా చెప్పిన విధంగా ఈ ఆస్కోకైటా తెగులు అనేది శనగలో ఈ యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రబలయ్యేటువంటి అవకాశం ఉంది అన్నమాట. అలాగే
ఈ నత్రజని ఎరువులు చెప్పాను, నత్రజని ఎరువులు అధికమైనప్పుడు చాలా రకాలైనటువంటి తెగుళ్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకోసమని మనము సమతుల్యం పోకుండా ఉండడం కోసము నత్రజని అధికంగా వేయకుండా తగు మోతాదులో వేస్తూ పొటాష్ ఎరువును కూడా అందించాలి. ఈ పొటాష్ ఎరువును అందించినప్పుడు

మొక్కలో ఒక విధమైనటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడం వలన మొక్క భూమిలో తెగులు కారకమైన ఉన్నప్పటికీ కూడా తట్టుకోవడానికి, నిలబడి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాషి ఎరువును, కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అందించడం వల్ల కూడా మొక్క దృఢంగా పెరిగి తెగుళ్ళని తట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేల తయారీ, కలుపు నివారణ, అంతర కృషి ఇటువంటి పనుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పనిముట్లు, వాడే పనిముట్ల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా వేరుకుళ్ళు తెగుళ్ళు ఈ పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కొడవలి, నాగలి ఇటువంటి పనిముట్లు అంతర కృషి కోసం కానీ, కలుపు నివారణ కోసం కానీ వాడేటువంటి, కోత కోసం కొరకు కానీ వాడేటువంటి పనిముట్లను కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే దీని కొరకు ఫార్మాల్డిహైడ్ అనేటువంటి ద్రావణంలో వీటిని ముంచి అటు తర్వాత మంచినీటితో కడిగి శుభ్రం చేసినట్లయితే ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని, వ్యాప్తిని అరికట్టగలుగుతాము. ఇక సాగునీరు, సాగునీటి ద్వారా కూడా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు ఈ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఇది మరి పంట మీద, పంట అవశేషాల మీద, భూమిలో కూడా ఉంటుంది. నీరు, సాగునీరు గనక ఈ భూమి నుండి అంటే ఈ పొలం నుండి క్రింది పొలానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా కణాలు దా నీటి ద్వారా కూడా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ ఫిజేరియము, రైజోక్టోనియా, అలాగే మ్యాక్రోఫోమినా, స్క్లీరోషియం ఇటువంటి శిలీంధ్రాలు కూడా ఈ సాగునీటి ద్వారా క్రింది పొలాలకు వెళ్ళి అక్కడ కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రత్యేకమైనటువంటి మురుగునీరు వ్యవస్థ కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది చాలా ప్రాంతంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మురుగునీరు పోయే కాలువలు లేకపోవడం, తద్వారా తెగుళ్ళ వ్యాప్తి జరగడము. ఇప్పుడు గోదావరి జిల్లాలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఈ సార్వకాలానికి చాలా విస్తారంగా ప్రబలిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సాగునీరు. అంటే సాగునీరుని కూడా ఈ తెగుళ్ల వ్యాప్తికి దోహదపడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని బయటికి పెట్టడం, స్వచ్ఛమైన నీటిని సాగునీటిగా వాడటము, ఈ యొక్క బయటికి పెట్టినటువంటి నీటిని ప్రత్యేకమైనటువంటి మురుగునీరు కాలువల ద్వారా పంపించడము, ఇటువంటి చర్యలు చేపట్టాలి. ఇక చివరిగా రసాయనాల ద్వారా నివారణ. అంటే మనకి లక్షణాలు కనిపించిన వెంటనే, అంటే పంటలో ఒకటి లేదా రెండు మొక్కలు వడలు తెగులు లేదా ఎండినట్లు, వేరు ఎండినట్లు ఈ యొక్క లక్షణాలను చూసి గమనించి, అంటే ఈ రైజోక్టోనియా అనేటువంటి యొక్క తెగుళ్ళు వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు అయితే వేరు యొక్క పైపొర ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దాని మీద బీజాలు కూడా కనిపిస్తాయి. దాన్ని బట్టి ఇది ఎండు తెగులుగా గుర్తించి మనము ఈ రసాయనాలను ఉపయోగించాలి. ప్రత్యేకించి ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళకైతే మనము కార్బండాజిము లేదా కార్బండాజిము మరియు మ్యాంకోజబ్బు మిశ్రమ శిలీంద్రనాశనులు కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు కంపానియన్ను, సిక్సరు, సాఫు, స్ప్రింటు ఇటువంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని మనము నేల తడిచేలాగా పిచికారి చేసినట్లయితే ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళు అనే వాటిని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మిరపలో ఫిజేరియం వడలు తెగులు అంటాము, అలాగే టొమాటోలో ఫిజేరియం వడలు తెగులు ఇటువంటి వాటిల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అనేటువంటిది, బ్లైమిక్స్ ఇటువంటి పేర్లతో లభ్యమయ్యేటువంటి దాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున నేల తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ర్యాక్సిల్, ర్యాక్సిల్ ఈజీ ఇటువంటివి కూడా అంటే భూమిని తడిచి ఆ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళ నివారణ కొరకు ఉపయోగపడేటువంటి ఉపయుక్తమైనటువంటివి వచ్చాయి. అదేవిధంగా మనకి పసుపులో అయితే దుంపకుళ్ళు తెగులు మెటలాక్సిల్, మెటలాక్సిల్ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము నేల తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళుని ఎక్కువగా నివారించుకోవచ్చు. అలాగే నారుకుళ్ళు తెగుళ్ళు, పిథియం ఫైటోప్తరా అనేటువంటి నారుకుళ్ళు తెగుళ్ళు కూడా ఉంటాయి. వీటికి బోర్డో మిశ్రమము, కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇటువంటి వాటిని మనము భూమి తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తాకిడి చర్య ద్వారా పనిచేసేటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ హైడ్రాక్సైడ్, బోర్డో మిశ్రమము ఇటువంటి వాటిని వాడేటప్పుడు భూమి బాగా తడిచేలాగా చూసుకోవాలి. లేని పక్షంలో ఎక్కడైతే ఈ తెగులు కారకమైనది సూక్ష్మజీవులు మిగిలిపోయాయో అవి మళ్ళీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ప్రబలి మళ్ళీ తెగులు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఈ నివారణ చర్యల్లో అంతర కృషి చేసిన తర్వాత ఈ మందులను పిచికారి చేయడం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
కాబట్టి ఇటువంటి సమగ్రమైనటువంటి కలుపు

నివారణ, ఎరువుల యాజమాన్యము, అదేవిధంగా భూమి యాజమాన్యము, వేసవి దుక్కులు, ఇటువంటివన్నీ కూడా సమగ్రంగా చేసి ఈ వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశనలు కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించి ఈ మధ్యకాలంలో మార్కెట్లో అలాగే కంపెనీ వాళ్ళు కూడా జీవ శిలీంద్ర నాశనలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి వీటిని కూడా ఉపయోగించి రైతు సోదరులు పంట మార్పిడి విధానం అనేది కూడా చాలా ప్రాధాన్యమైంది. ఎక్కడంటే ఈ మధ్యకాలంలో ఈ గత 10 సంవత్సరాల కాలంగా ఒకే పంటని ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంవత్సరాల్లో పండించడం అనేది పరిపాటి అయిపోయింది. ఈ విధమైనటువంటి పంటల సరళి వలన కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ప్రత్తి వేసినప్పుడు అది దీర్ఘకాలికమైంది కాబట్టి దానితో పాటు అపరాల పంటను గనక పంట మార్పిడి విధానంలో వాడుకున్నట్లయితే ప్రత్తిలో ఆశించేటువంటి తెగుళ్లని, అంటే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధాన్యపు పంటలు వేసినప్పుడు ధాన్యపు పంటల తర్వాత పప్పు ధాన్యపు పంటలను పండించి ఈ విధమైనటువంటి పంట మార్పిడి విధానం చేసినట్లయితే కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క భూమి యొక్క సేంద్రియ పదార్థాన్ని, అంటే భూమి బాగా బలమైందై ఉండాలి. అంటే దీనికి తేలిక నేలల్లో ఈ యొక్క వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి తేలిక నేలల్లో సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అంటే మనము బయట నుంచి ఆకులు ఇటువంటివి తీసుకొచ్చి పొలంలో కలయదొన్ని సేంద్రియ పదార్థాన్ని పెంచడము, లేదా పచ్చిరొట్ట ఎరువులను భూమిలో కలయదొన్ని మనము సేంద్రియ పదార్థాన్ని పెంచటము, ఈ విధంగా సేంద్రియ పదార్థాన్ని పెంచడం వలన చాలా రకాలైనటువంటి వేరు ద్వారా లేదా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరువేరు మార్గాల ద్వారా భూమి యొక్క సేంద్రియ కర్బనాన్ని పెంచగలిగినప్పుడు, ఆ భూమిలో ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచగలిగినప్పుడు ఈ ఎటువంటి ఈ నష్టం కూడా జరగకుండా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనకి ఈ మిరప పంట కేవలం రసాయనాల ద్వారా అలాగే ఎరువుల ద్వారా మాత్రమే పండిస్తున్నారు. తర్వాత పంట దృఢంగా లేకపోవడం వలన, కాయ దృఢంగా లేకపోవడం వలన, కాయ కోత తర్వాత కూడా ఈ కాయకుళ్ళు తెగులు అనేది కళ్లాల్లో ఎండబెట్టిన తర్వాత కూడా కాయకుళ్ళు తెగులు వ్యాప్తి జరుగుతూ ఉంది. అంటే పైరులోనూ, అంటే మొక్కలోనూ, అదేవిధంగా కోసిన కాయలోనూ కూడా ఆ తట్టుకునే శక్తి అనేది లేకపోవడం వలన ఈ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని గుర్తించగలగాలి. రైతు సోదరులు ముందుగా 24,000 రూపాయలు క్వింటాల్ ఉన్నటువంటి మిరపకాయలు చివరికి 15,000 రూపాయలకు కూడా ఈ నాణ్యత లోపించడం వలన, తెగులు కారకమైనటువంటి నాణ్యత లోపించడం వలన ఇటువంటివి జరిగింది. అదేవిధంగా మనకి భూమి ద్వారా వ్యాప్తి చెందేవి కూడా కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆ యొక్క ఉత్పత్తి యొక్క నాణ్యతను తగ్గిస్తాయి. కాబట్టి నాణ్యత తగ్గడం వల్ల రేటు కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రధానం అన్నిటికంటే ప్రధానమైన అంటే అంశం ఏంటంటే భూమి యొక్క స్వరూపం మారాలి, భూమి యొక్క రసాయనిక పదార్థం పెరగాలి, సేంద్రియ కర్బనం పెరగాలి. ఈ విధంగా జరిగినట్లయితే మనము పైన వాడేటువంటి సేంద్రియ ఎరువులను కాకుండా మనం రసాయనిక ఎరువులను తగ్గించుకోవచ్చు, తద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు, పైపాటుగా పిచికారీ చేసేటువంటి మందుల యొక్క ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ తెగుళ్ళని మనం తేలికగా అరికట్టి ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మందులు విపరీతంగా వాడడం వలన, అంటే రసాయనాలు, క్రిమిసంహారక మందులు కానీ తెగులు కారకమైనటువంటి మందులు కానీ విపరీతంగా వాడడం వలన ఈ భూమిలో దాగి ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు వాటిని తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటాయి. కాబట్టి ఈ విచక్షణ లేకుండా ఈ రసాయనాలను గనక ఉపయోగించినట్లయితే ఈ యొక్క తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు తట్టుకునే శక్తిని పెంచుకున్నప్పుడు వాటిని నివారించడం కష్టమైపోతుంది. అంటే మామూలుగానే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడం సమస్య, ఇవి గనక మళ్ళీ మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటే మరలా వాటిని నివారించడం ఇంకా సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క మందుల విషయంలో కూడా విచక్షణతో వాడాలి. అదేవిధంగా
కేవలం మందునే అనేటువంటి స్లోగన్ని తీసిపడేసి పక్కన పెట్టి సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అని రైతులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ మేలు చేసే సూక్ష్మజీవులు ఎప్పుడు పెరుగుతాయి అంటే మనకి ఎప్పుడైనా పశువుల ఎరువును కానీ గొర్రె ఎరువును కానీ లేదంటే కోళ్ల ఎరువును కానీ ఇటువంటి ఎరువులని పచ్చిరొట్ట ఎరువులని

0: సేంద్రియ ఎరువులని ఇటువంటి వాటిని అందించినప్పుడే మనకి ఇటువంటి యొక్క పైరులో తట్టుకునే శక్తి వస్తుందని గుర్తించగలిగి, కొంతమేరకైనా అంటే పశు సంపద తగ్గింది రైతుల దగ్గర, తగ్గినప్పటికీ కూడా వాటిని మనము ఈ యొక్క జీవన ఎరువులు కలిపి దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా పొంది తక్కువ జీవన ఎరువుని తక్కువ ఎరువులో కలిపి భూమికి అందించడం ద్వారా కూడా సూక్ష్మజీవులు బాగా పెరిగి అంటే మేలు చేసే సూక్ష్మజీవులు పెరిగి హానికారకమైనటువంటి సూక్ష్మజీవులని అరికడతాయి. కాబట్టి ఈ యొక్క నేలని ఆరోగ్యంగా ఉంచుకోగలిగినట్లయితే నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను కూడా మనం అరికట్టుకోగలుగుతామని రైతులు గుర్తించి సమర్థవంతంగా నివారించి వీటిని మంచి దిగుబడులు మంచి నికరాదాయము పొందాలని కోరుకుంటుంది. సో ఈ విధమైనటువంటి సమగ్ర యాజమాన్య చర్యలు పాటించి రైతు సోదరులు ఈ తెగుళ్ల నుంచి, ఈ ప్రత్యేకమైనటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను.
1: నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్, ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈరోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. అండ్ నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి,

ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేది నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గాని రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేశాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్ అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యంలో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదజల్లడము, లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. ఒక 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లాక్స్ లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులు అంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము PMFME స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా EMIs కడుతూ మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యలే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్టు అంటే ప్రాజెక్ట్ రిపోర్టులో ఏముంటుంది అనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్ ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో EMIs నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు గానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ గానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్ FSSAI అంటాము, ఆ లైసెన్స్లు గాని ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు DRPs డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు DRDAని గానీ DRDA డిపార్ట్మెంట్ లో ఏంటంటే SSGs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. PMFME అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు, DRDA నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోర్ట్ జెంట్స్ ఉన్నారు.

వాళ్ళ హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డిఆర్డీఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా, మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు డిఆర్పీస్ అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత అలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్, అంటే అక్కడికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే జీఎండిఏసీ అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. జీఎండిఏసీ ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టాటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడే కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటినీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జిఎస్టీ లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీ లెవెల్లో వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అన్ని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జిఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా, సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ, ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్లో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి, డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు వెళ్తాయి కానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం, అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల, అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది, బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్
మీ అకౌంట్లోకి జమ చేస్తారు.

0: చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది. 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore రూపాయలు పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు. 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది. అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు. 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాతే మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకుని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేర్ యాజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్, లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయింది అనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crores గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన రెండు విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214-215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీశేషశైలేంద్ర శిఖావతన శ్రీతింత్రిణి కీటకగేహజాతం శ్రీరామకృష్ణమృత రమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయం

లోకి ప్రవేశిస్తాడు. అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణ మంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుతోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం మగుట దేవా వెంకటాద్రీశ్వరా. హానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నారు. దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్తుత్యగ ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేదవాన్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని చంద్రుని అనుసరించి సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకొక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం అకానక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మ యందే అభిముఖమై

0: సాగారట. అందువల్లనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఇన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి నాలుగు వైపులా నాలుగు మాడవీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపు ఉన్నటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపు ఉన్నటువంటి అథర్వణవేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసనిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తీరమహ అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సున ఉంచుకుని గోవింద వేడు ఏడుకొండల వాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం.
2: ప్రియ ప్రజానాం దాతయ్యవా అంటారు.

0: ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామి వారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామివారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడ నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను. ఓ రాజా, మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుడికి సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంగార్లు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాసురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరాశ్చర్వే గోవిందాసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గోవిందాన్ని చూసి అందులోనే చూసుకుంటూ ఉండేరు. ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాడు కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మరిత్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారిపైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామి వారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం, ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరం చక్కగా తెలుసుకుందాం, తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంకయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దృష్టో సజేతు జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠంలో ఉండి

అనేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం, ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమనంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణి వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాత పవారణాదిభి శరీర భేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు, వాసుకి, ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సంతానాన్ని, సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను, సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి, అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2000 నాలుకలు ఉపయోగించాడట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 నాలుకలు దిక్వలతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ ఫణి శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు ఈ గోవుండుడే ప్రాణమయి ధనమయి దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టుల్ మమ్ము రక్షించుతన్. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో, 7 కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్షరూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాన్హిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఘ్నో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా
నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా.

0: నాదిష్టమనిషినం, నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా, మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు, మందబుద్ధులు, దీర్ఘరోగులు, కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు, వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్ధర. మనకు భాగవతంలో అంటారు, వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక, ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేష వాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్నశేష వాహనంలో వస్తారు. చిన్నశేష వాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం మృజేది శరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టద్దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముచ్చహే. వైకుంఠాన్నైనా విడిచి ఉండగలను కానీ నా భక్తులను నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం మృజేతి శరణౌ సంసార సింధుస్తత. మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకొని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి

ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత అగశోషణాత్తు. అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడ్ను రక్షించినాడు.

0: తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వార్తల వివరాలు. సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్దమని తెలిపారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ,
1: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का, कोई भी है. भारत का हर नागरिक का उसका अधिकार है, वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో యువత అధికంగా ఉందని గుర్తు చేశారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా భారత్లో సగటు వయసు 30 ఏళ్లలోపే ఉందన్నారు. రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
2: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister this.

0: of paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years up to 2047. Let's put the two numbers side by side and then realize there's no country in the world which will probably double their GDP.
1: ఇదిలా ఉండగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందనే నమ్మకాన్ని కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతర్ మంతర్ను నిరసనలు తెలిపే ప్రదేశం నుండి డీనోటిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 3 ప్రదేశాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. అవి రామ్లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సిబిడి గ్రౌండ్గా తెలిపారు. ఇక నుంచి ఆ 3 ప్రాంతాల్లోనే ఆందోళనలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేరువేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేస్తామని తెలిపారు. జపాన్లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన 3 సేవలకు చెందిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్రీడాకారులు 6 స్వర్ణ పతకాలు, 11 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు గెలుచుకుని భారతదేశం మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, జట్టు స్ఫూర్తిని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో మిషన్ ఒలింపిక్ వింగ్, కోచ్లు, సహాయక సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
2: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन करता हूं.
1: దేశీయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడలు 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సుస్థిరమైన క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ స్మారక పురస్కారం రాబర్ట్ ఈహాల్, మైకెల్ వుడ్ఫోర్డ్లకు లభించింది. స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు. ద్రవ్యోల్పణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల ఆర్థిక అంశాల మధ్య గణాంక సంబంధాల ఆధారంగా మాత్రమే నమూనాలను రూపొందించకుండా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వాటిని నిర్మించడంపై వీరు దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత పరికరాలు వంటి అన్ని రంగాలలో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత సైన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ భారతదేశం తన రక్షణ అవసరాలలో గణనీయమైన వాటాను దేశీయంగానే తయారు చేస్తోందని తెలిపారు. సైనికులకు మంచి ఆహారం, సరైన పరికరాలు, నాణ్యమైన శిక్షణ, తగిన సౌకర్యాలు కల్పించడం వంటివి వారి మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ జెట్కో 16వ సమావేశం సందర్భంగా జెట్కో బిజినెస్ ప్లేనరీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ నిరంతర సంప్రదింపులు, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా భారత్ యూకే ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఇటిఏ ద్వారా లభించిన అవకాశాలను విస్తృత వాణిజ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఉద్యోగ కల్పనగా మలుచుకోవాలని భారత్ యునైటెడ్ కింగ్డమ్లోని వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆసుపత్రుల్లో అందించే సేవలు, సౌకర్యాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. చికిత్సకు ముందే రోగులకు వారి వైద్య ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, రోగుల అవసరాలకు అనుగుణంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ విధానం బలపరుస్తుందన్నారు. ఆర్థికాభివృద్ధిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో అధికారుల కృషిని అభినందించారు. పౌర భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచడం, చిత్తడి నేలల పరిరక్షణ, ప్రకృతి దృశ్యాల పునరుద్ధరణలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో రేపటి వరకు ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారేకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రాబోయే 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని IMD వెల్లడించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ CSL నిర్మించిన 3వ జలాంతర్గామి INS మంగ్రోల్ను భారత నౌకాదళం ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఈరోజు ప్రారంభించింది. ఈ స్వదేశీ యుద్ద నౌక తీర ప్రాంత నిస్సార జలాల్లో జలాంతర్గామి ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ @9, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో ముందుగా వందే వాసుదేవం శ్రీరాగం, కండచాపతాళం, శ్రీ తాళ్లపాక అన్నమయ్య కీర్తన

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటున్నారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో పరాకేల నను పాలింప కేదారగౌళ రాగం ఆదితాళం శ్రీ శ్యామశాస్త్రి కృతి.

0: ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత్ సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం విన్నారు శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: यात्रा। इसमें भाग ले रहे थे पूर्व राजदूत अशोक सज्जनहार और रणनीतिक विश्लेषक अतुल अनेजा। कार्यक्रम का संचालन कर रही थी आकाशवाणी संवाददाता दीक्षा सक्सेना। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsttalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
1: మీరింతవరకు జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమంలోని 26వ భాగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ శ్రీ వీర లోకేష్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనాలోచనం సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ. తర్వాత దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం గురించి విశ్లేషణ వింటారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. అలాగే సచేతన ఏకాగ్రత లోపం కారణాలు చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ ఇండ్ల విశాల్ గారితో పరిచయం వింటారు. 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత శర్మ, శ్రీ కే రామానుజాచార్యులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణావాద్యం వింటారు. 10:30 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 1:30 వనితావాణి కార్యక్రమంలో నీరతన్నదాయిని శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. తర్వాత భక్తిగీతం, అలాగే శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం గురించి విశేషాలు వింటారు. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాయిద్యం వింటారు. 6:30 పల్లెసీమలు బాలవిహార్ కార్యక్రమంలో శ్రీ చింతలపాటి బాపిరాజు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 10:00 భక్త అంబారీష హరికథ వింటారు. కథకురాలు శ్రీ ఎస్ భారతి. 11:00 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో 27వ భాగం వింటారు. 11:45 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ప్రసార విశేషాలు విన్నారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఒక మంచి మాట, తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:48 దాటి 22 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 5:00 మా ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.